0: हरि ओम तत्सत् श्री साईश्वरार्पणमस्तु। आई एम ग्रेटफुल टू भगवान एंड माय सिंसियर थैंक्स टू श्री सत्य साई मीडिया सेंटर एंड एवरी वन ऑफ यू। जय साई राम।
1: Sai Ram, that was the 348th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shree, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Vedic Shanti Mantras. Dear listener, hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@ssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. And for those of you who missed the earlier talks, can also download it from our website www.ssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. Let us now listen to the second and the concluding part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on 20th April 1998 at Kodaikanal.
2: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
3: వై షుడ్ వి సాక్రిఫైస్?
2: అనుభవించేది ఏమిటి?
3: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
2: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
3: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
3: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ది వరల్డ్ బై అండ్ లార్జ్.
2: కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిలో మనం అనుభవించవచ్చు.
3: వి కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
2: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
3: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ది సొసైటీ.
2: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
3: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
2: కనుక మొట్టమొదటి సొసైటీ.
3: సో సొసైటీ,
2: సొసైటీ నుంచి నేను పుట్టాను.
3: ఐఎమ్ బోర్న్ ఇన్
2: సొసైటీ. నేను సొసైటీ ఒక మెంబర్.
3: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
2: ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
3: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
2: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం నందించుకోకూడదు.
3: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
2: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
3: Basing on this, the prayer says, let all the world be happy.
2: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
3: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
2: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
3: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
2: ఇది భారతదేశం.
3: దిస్ ఇస్ భారత్.
2: అందరూ భారతీయులే.
3: ఆల్ ఆర్ భారతీయ.
2: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
3: వాట్ ఇస్ ద మీనింగ్?
2: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
3: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
2: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
3: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
2: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
3: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
2: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
3: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
2: భారత అంటే ఏమిటి?
3: వాట్ డు మీన్ భారత?
2: భా భావము.
3: భా ఫీలింగ్, భావ.
2: రా రాగము.
3: రా ద ట్యూన్. రా
2: తాళము.
3: తా ద బీట్.
2: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
3: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
2: అన్ని రంగములలో, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
3: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మారల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
2: భారతదేశం
3: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
2: భారతమనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
3: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
2: కాదు కాదు.
3: నౌ
2: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
3: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
3: వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
2: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
3: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్
2: ప్రేమ స్వరూపులారా.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
3: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు సత్య స్వరూపుడు.
3: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
2: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
3: గాడ్ ఈస్ పీస్.
2: భగవంతుడు ఆనందమయుడు.
3: గాడ్ ఈస్ బ్లిస్.
2: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
3: గాడ్ ది బ్లిస్ we have to pray to him in the state of bliss.
2: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
3: The correct exact name of God is sat chit ananda.
2: Sat anaga emiti?
3: What do you mean by sat?
2: Shashvatamu.
3: Sat means that which is
2: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
3: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
2: Chit anaga emiti?
3: What do you mean by chit?
2: Jnanamayamainatundi.
3: Wisdom.
2: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
3: హౌ షుడ్ ఇట్ బి?
2: ఆధ్యాత్మిక జ్ఞానంగా ఆవిర్భవించాలి.
3: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
2: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
3: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
2: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
3: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్డ్ త్రూ ద పాత్ ఆఫ్
2: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
3: వీ కెన్ నెవర్ రీచ్ గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ త్రూ ద పాత్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్.
2: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
3: దేర్ఫోర్ ద ట్రూ ప్రిన్సిపల్ టు అటైన్ డివినిటీ ఈజ్ ట్రూత్.
2: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
3: వెన్ వి వర్షిప్ గాడ్ విత్ లవ్ హీ విల్ గివ్ అస్ హిజ్ లవ్.
2: యత్ భావం తత్ భవతి.
3: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
2: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
3: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
2: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
3: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
2: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
3: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
2: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
3: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
2: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
3: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యు గెట్ ది వీట్ పౌడర్ డౌన్ బిలో.
2: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
3: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యు విల్ గెట్ రైస్ ఫ్లోర్.
2: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
3: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
2: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
3: ఇఫ్ యూ పుట్ ఫలా the fruit you get the mala.
2: Floor mill better kada.
3: The inert machine floor mill is better.
2: Yemti ee pranam undi ee dehamu.
3: What is this body with life?
2: Okate vesthe otu vastundali.
3: When you put one thing you get the different thing.
2: Mana pickles emaina oddinchukoni tinte aa naati oddinchina sayankalanike jeernam aipothundi.
3: The pickle that's served is digested by the evening.
2: Aa pickles oka jaadilo petteste 1 year untunta chedipokunda.
3: But the same pickle in a jar will be safe for 1 year.
2: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
3: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది బాడీ ద జార్ ఇస్ బెటర్.
2: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
3: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
2: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
3: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
2: బాల్యమందో
3: ఇన్ ద చైల్డ్హుడ్
2: లేక ప్రాయమందో
3: ఆర్ యూత్
2: ముదిమి ఎందో
3: ఓల్డ్ ఏజ్
2: లేక ముసలి ఎందో
3: ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్
2: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
3: వెన్ వన్ వుడ్ డై నోబడీ నోస్.
2: మరణమే నిశ్చయము.
3: డెత్ ఇస్ సర్టన్.
2: బుద్ధిమంతుడైన
3: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇంటెలిజెంట్
2: దేహమున్నంతలో తాను తెలియవలయు.
3: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ వైల్ ఇన్ లైఫ్ అలైవ్ యు షుడ్ నో యువర్ సెల్ఫ్.
2: ఇది మన దేహము.
3: ఇస్ దిస్
2: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంస రక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
3: కెన్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఫుల్ స్మెల్.
2: మలినపు కొంప.
3: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
2: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
3: ఇట్స్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
2: సంచలనం పొందు తుంప.
3: ఇట్ పెరినేట్స్ లైఫ్.
2: భవసాగరమే ఈదగలేని కంప.
3: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
2: అంబుల పగిలంబు మనమెప్పుదలంప.
3: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
2: నమ్మబోకు మనసా.
3: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మై దట్ యువర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
2: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
3: A scholar thinks that he knows everything having gone through many books.
2: పుస్తకముల్ పఠించితివి,
3: we have read books.
2: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్,
3: I am thorough in all sacred texts.
2: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల,
3: why do you pride yourself of all your scholarship?
2: నీ హస్తయుగము మోచి,
3: joining both of your
2: hands, పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
3: ఓ మ్యాన్, విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ద హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
2: నిద్ర నుండి లేచి,
3: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
2: మరి నిద్ర పోయడు దాది,
3: అంటిల్ యూ గో టు స్లీప్,
2: పొట్టకై హద్దును పద్దు లేక,
3: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
2: జీవితంబు,
3: యు వేస్ట్ యువర్ టైమ్.
2: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
3: యు హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీయింగ్ దీస్ థింగ్స్.
2: మనం సాధించినటువంటిది,
3: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్?
2: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాము.
3: యూ హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్,
2: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
3: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
2: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
3: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
2: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
3: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద క్యూ.
2: భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైమ్.
3: But we don't want to spend and wait for God.
2: ఇంక ఏమిటి నువ్వు సాధించేది?
3: What is that you
2: achieve? తుచ్చమైన దానికోసం వెయిట్ చేస్తున్నావు.
3: We wait for mean things.
2: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
3: We should not wait for mean things.
2: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
3: We should wait for God.
2: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
3: We should wait for God's bliss.
2: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
3: That is true life.
2: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం, ఇది కాదు.
3: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
2: Body is the temple of God.
3: Body is the temple of God.
2: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
3: You have to safeguard your body.
2: దేనికోసం?
3: What for?
2: శరీరమాధ్యం కలుధర్మ సాధకం.
3: The body is gifted to undertake and to render service to everybody.
2: ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుంది అది.
3: A tree bears fruit.
2: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
3: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
2: కానీ
3: బట్
2: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
3: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
2: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
3: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
2: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైనా నీరు తాగుతుందా?
3: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
2: ఒక గోవు
3: ఏ కావు
2: తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది.
3: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
2: తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
3: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
2: పంచుతుంది.
3: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
2: మానవుడు ఏం పంచుతున్నాడు?
3: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్?
2: ఏమి త్యాగం చేస్తున్నాడు?
3: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
2: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
3: హౌ డస్ హి హెల్ప్ సొసైటీ?
2: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
3: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
2: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
3: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: లోకమంతా మంచిగా ఉండాలి.
3: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
2: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
3: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
2: ధర్మో
3: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
2: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
3: వెన్ యు అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్
2: ధర్మ. ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
3: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
3: We are born as humans because of good luck and merit.
2: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
3: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
2: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటు పడకూడదు.
3: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫిమరల్ టెంపరల్.
2: ఇవన్నీ క్షణభంగురాలు.
3: దిస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
2: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
3: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
2: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
3: సో వీ హావ్ టు ప్రే టు గాడ్.
2: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
3: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం,
2: భక్తిలో ప్రవేశించింది.
3: Ultimately, he landed up in devotion.
2: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
3: He says, "O foolish man, pray to Govinda, worship him."
2: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknukarani.
3: As the end approaches, no scholarship would ever come to your rescue.
2: Punarapi jananam, punarapi maranam.
3: The birth after birth, the death after death.
2: Punarapi janani jatare sayanam.
3: Again and again we find ourselves in the womb of the mother.
2: Iha samsare bahuduhtare.
3: It is so difficult to cross.
2: Rupaya.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya family.
0: The non-dualistic principle of
1: Shankara is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: In order to realize, experience devotion, we have to participate happily, blissfully, with love.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: And then it's a plate.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanni veru.
0: Religions are different.
1: Margam bu okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many, gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukunte pothe poolanniyu veru. పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లెండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది హృదయ పుష్పము.
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Hridayavasini ekkado poi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Antarmukham gavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావలసినవే బాహ్యము.
0: తినడానికి
1: అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాట్ డ్యూలిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్.
1: కనుకునే అద్వైతమతం జ్ఞానం.
0: సో దిస్ నాట్ డ్యూలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్
1: త్రూ మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love, desirelessly. Has he given you all by desire? He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunnapani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down. Oh mind, don't
1: adugu.
0: Oh mind, don't
1: adugu. Adagavalsindi bhagavantuni adugu.
0: What should
1: bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkadu naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chethulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku ring ichi, aa ringu ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as that.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatvanti oka aanandanni aina anubhavinchuko.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: Daivam ekkada vaadu.
0: Where is God?
1: Annintikini adhipati daivamu.
0: God is the master of all.
1: Kaani deenni vadale petti prakruti naasisthunnam manamu.
0: But yet we go by the world forgetting God.
1: Bhagavantudu moodu rakamainatvanti vaagdaanalu ichadu.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: Search, you will find me.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: Knock, it shall be opened.
1: ఈ మూడు చెప్పాడు.
0: He said these three.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and we are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏని వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి
1: సెడ్ చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హీ ఇస్ నాకింగ్, హీ ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search for.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: వాట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై డు ఆస్క్?
1: ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్ మీకు
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

சாய்ராம். We have now the music concert by Malari Brothers, Sri Ram Prasad and Ravi Kumar. They are really fortunate enough that they are making their presentation here in the Divine Presence for the sixth time. Congratulations. May Bhagavan shower His choicest blessings on you. They have endeared themselves to Swami because of their expertise in their field and their devotion. They are the sons of Sri Malladi Suri Babu Garu, who is a well-known musician in the state of Andhra Pradesh. These two, Sri Ram Prasad and Sri Ravi Kumar, they had their initial training from Sri Nedunuri Krishnamurti Garu, known all over the state of Andhra, and Dr. Sripada Pinakapani, a very well-known artist, musician, and he is a physician too. And this music rendering will be accompanied by Charulata Ramanujam, Bangalore, on violin, Patri Satish Kumar from Chennai on Mrudangam, Giridhar Udupa, Bangalore, on Ghatam, and Sai Chand on Tambura. Inati Sangeeta Karyakramamlo Ento Bhakti Shraddhalato Bhagavan Baba Variki Preeti Patramai Nilachi Tama Gana Madhuryamto భక్తులందరినీ కూడా ఓలలాడించినటువంటి మల్లాది సోదరుల కార్యక్రమం ఈ ఉదయం భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఏర్పాటు చేయడం అయింది. మల్లాది సోదరులు శ్రీ రాంప్రసాద్ గారు, రవికుమార్ గారు, ఎంత అదృష్టం ఉంటే ఆరవసారి వారి దివ్య సన్నిధిలో కచేరీ చేసే భాగ్యం అబ్బుతుందో ఆలోచించండి. ధన్యజీవులు, ఇది సామాన్యమైన విషయం కాదు. మున్ముందు అనేకమైన అవకాశాలు మీకు రావాలని, అర్హతను సంపాదించుకోవాలని స్వామిని ప్రార్థించుకుంటున్నాను. వీరి ఇరువురు కూడా ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ గాయకులైనటువంటి డాక్టర్ శ్రీపాద్ పినాకపాణి గారని ఉన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో ప్రముఖ వైద్య శిఖామణి, సంగీతంలో ఆరితేరిన దిట్ట. వారితో పాటుగా శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారి దగ్గర కూడా అధ్యయనం చేసినటువంటి వారు ఇరువురు కూడా మల్లాది సూరిబాబు గారి కుమారులు. వయలిన్ పైన చారులత రామానుజం గారు, మృదంగ సహకారాన్ని పత్రి సతీష్ కుమార్ గారు, ఘటవాయిద్యాన్ని గిరిధర్ ఉడుపా గారు, తంబూరా సాయి చంద్ సహకారం.

భగవాన్ వారికి అత్యంత ఆప్తమైన భక్తులు పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు రాసిన హంసధ్వని కృతది స్వామివారిని స్తుతిస్తూ

పాపఫలంబు విడువదన్నటికిని విశ్వమందు విడువదు ఎన్నటికిని విశ్వమందు కారణం

0: If one criticizes, comments adversely, abuses, chides others, one earns sin, one gets sin. It is not possible for anyone to escape this sin if one indulges in criticism and making fun of others. But what you call others are not really others. Truly speaking, what you call others are Paramatma himself. Listen, that what you call others are Paramatman himself. This is the word of Sai and this is truth.
1: Premaatma Swarupulara.
0: Embodiments of divine prema.
1: Love.
0: Divine love.
1: Prapanchamulo. ప్రతి మానవునకు నిత్యానుభవంలో సత్యమును నిరూపించేటువంటి చిత్రములు ఎన్నియో మనకు దృశ్యమునకు కట్టినట్టుండను.
0: ఇన్ ది వరల్డ్, ఇన్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్, దెర్ ఆర్ అ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ గో టు ప్రూవ్ ద డివినిటీ ఫర్ ఎవ్రీ పర్సన్.
1: ప్రతి చిత్రము కూడాను ఒక విచిత్రమైనటువంటి చరిత్రను నిరూపిస్తూనే ఉంటున్నాయి.
0: ఎవరీ సీన్ దట్ యు కమ్ అక్రాస్ గోస్ టు షో సమ్ స్ట్రేంజ్ ఫెనామెనా విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్.
1: సినిమా తెరలపైన అనేక బొమ్మలను మనము చూస్తున్నాం.
0: ఇన్ ఎ సినిమా ఆన్ ది కర్టన్ వి సీ ఎ నంబర్ ఆఫ్ పిక్చర్స్.
1: ఆ తెరపైన నదులు పొంగి ప్రవహించుచు జలమయమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటాయి.
0: ఆన్ ద కర్టన్ వి సీ సమ్ టైమ్స్ ద రివర్స్ గోయింగ్ ఇన్ ఫ్లడ్స్ అండ్ ఎన్గల్ఫింగ్ ఇన్ వాటర్.
1: నదులు పొంగి ప్రవహించుట జలమయము మనకు కంటికి కనిపించుతున్నది, కానీ తెరకు మాత్రం ఏమాత్రము కూడాను కించిత్తేనే కూడాను తేమ అంటుటలేదు.
0: Such overflow and floods of water in the rivers you see in the pictures, but the curtain doesn't get wet even by a drop of water.
1: Wet?
0: It doesn't get wet by water.
1: Adi terapainanni agni parvatamulu prajvarilluchu manaku kanipinchinattuga untuntadi, కానీ తెర ఏమాత్రం కూడాను కించిత్తైన కూడాను కాలి ఉండదు.
0: ఆన్ ది సేమ్ కర్టన్ యు మస్ సీ వల్కెనోస్ బట్ ది కర్టన్ ఈజ్ నాట్ బర్న్డ్.
1: ఇన్ని బొమ్మలకు ఆధారమై నిలయమై ప్రకటించుటకు ప్రధానమైనటువంటి సూత్రముగా ఉండిన ఈ తెర ఏ ఒక్క మంచికి కాని చెడ్డకు కాని తాను ఏమాత్రం కూడాను సంబంధము లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది.
0: దిస్ కర్టన్ విచ్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ ఆల్ దీస్ సీన్స్ ఆల్ దీస్ పిక్చర్స్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: అదే విధముగానే మానవుని యొక్క జీవితములో మంచి చెడ్డలు సుఖ దుఃఖములు జనన మరణములు ఆనంద ఆహ్లాదములు అనేకముగా వచ్చుచు పోవచ్చు ఉండును, కాని ఆత్మ అనేటువంటి తెరకు ఏమాత్రము కూడాను సంబంధం ఉండేటువంటివి కాదు.
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ గుడ్ అండ్ బ్యాడ్ జాయ్ అండ్ సారో బర్త్ అండ్ డెత్ దే విల్ బి కమింగ్ అండ్ దే విల్ బి గోయింగ్ బట్ దే డు నాట్ అఫెక్ట్ ఆత్మ.
1: అది ఏ తెర, ఈ తెరనే ఆత్మ, ఇదియే శివుడు, ఇదియే శంకరుడు, ఇదియే దైవము.
0: దిస్ ఈజ్ కర్టన్. ద సేమ్ కర్టన్ ఈజ్ శివ, ద సేమ్ కర్టన్ ఈజ్ ఆత్మ, ఇట్ ఈజ్ శంకర.
1: ఈ శంకరత్వమునకు సరి అయిన అర్థమును గుర్తించినప్పుడే ఇది సార్థకమైనటువంటి రీతిలో మనము అనుభవించుటకు సాధ్యమవుతుంది.
0: When one understands ఇన్ ది కరెక్ట్ సెన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర దెన్ ఓన్లీ వన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ అండ్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద లైఫ్.
1: శంకర అనగా సకలైశ్వర్య స్వరూపుడు శంకరుడు.
0: శంకర రెఫర్స్ టు ద వన్ హూ ఈజ్ ఎండోర్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: ఐశ్వర్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐశ్వర్యం ఆర్ వెల్త్?
1: లోకరీతిగా మనము అనుభవించేటువంటి ఐశ్వర్యములు కేవలము ఐశ్వర్యములు మాత్రమే కాదు.
0: ది టైప్స్ ఆఫ్ వెల్త్ దట్ వీ ఎంజాయ్ ఇన్ వరల్డ్లీ సెన్స్ ఆర్ ట్రూలీ స్పీకింగ్ నాట్ రియలీ వెల్త్.
1: దృశ్య కల్పితమైన చరాచర ప్రపంచములో ఉండు ప్రతి పదార్థము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి.
0: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ మ్యాటర్ దట్ యూ జస్ట్ సీ ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ యూ సీ హ్యాస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య ఇన్ ఇట్.
1: పంచభూతములు, పంచ ప్రాణములు, పంచకోశములు, పంచేంద్రియములు సర్వము కూడాను ఐశ్వర్యమే.
0: ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ షీట్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆల్ దీస్ రెఫర్ టు ద వెల్త్.
1: ఇంత మాత్రమే కాక చరాచర జీవరాశులన్నీ కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి.
0: నాట్ మెయిర్లీ దిస్, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఆల్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఐశ్వర్య ఆర్ వెల్త్.
1: ఈ ఐశ్వర్యత్వమే ఈశ్వరత్వము.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య ఆర్ ఐశ్వర్యత్వం దట్ ఇట్సెల్ఫ్ ఈజ్
1: ఏతావాత ఈశ్వరత్వం అనగా దృశ్య కల్పితమైన అదృశ్య కల్పితమైన చరాచర ప్రపంచమంతా కూడాను ఈశ్వరత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద ఎంటైర్ ఫినామినల్ వరల్డ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అండ్ అండర్స్టూడ్.
1: దీనిని సత్తా మాత్రమైన చైతన్యము అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సత్తా మాత్ర చైతన్యం
1: అనగా సత్యమై నిత్యమై శాశ్వతమై సర్వత్రా వ్యాపించి అగోచరమై అదృశ్యమై ఉన్నటువంటి యొక్క చైతన్యమే సర్వత్రా ఉండినటువంటిది.
0: దట్ మీన్స్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ ఎటర్నల్ విచ్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్విజిబిలీ నాట్ బీయింగ్ సీన్ ఆల్ ఓవర్. దిస్ ఇస్ ది మీనింగ్.
1: చైతన్యము అఖండ స్వరూపమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య హ్యాస్ నో ఎండ్, ఎండ్లెస్.
1: కనుక ఇట్టి చైతన్యము వ్యాపించినటువంటి యొక్క ఈ యొక్క విశ్వము ఈశ్వర స్వరూపము అని.
0: ద వరల్డ్ విచ్ హ్యాస్ బీ ఎంజాయింగ్ ది పర్వేడ్ బై అండ్ సాచ్యురేటెడ్ బై దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య, దిస్ ఈజ్ ఈశ్వరత్వ ఇట్ సెల్ఫ్.
1: ఈ చైతన్యము రెండు విధములుగా విభజిస్తూ వచ్చారు ప్రజలు.
0: దిస్ చైతన్య ఆర్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్.
1: ఒకటి లౌకికమని, రెండవది వైదికము అని.
0: వన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ నరత్వ అండ్ ది అదర్ ఈజ్ వైదిక.
1: ఈశ్వరత్వమునకు సగుణ సాకారము ఒకటిని, నిర్గుణ నిరాకారం మరొకటిని, రెండు రూపములు.
0: ఫర్ దిస్ ఈశ్వరత్వ దేర్ ఆర్ టూ ఫార్మ్స్, వన్ ఇస్ సగుణ అండ్ సాకార, ది అదర్ ఈజ్ నిర్గుణ నిరాకార. యాట్రిబ్యూట్ ఫుల్ అండ్ ఫార్మ్ ఫుల్ అండ్ యాట్రిబ్యూట్ లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: మనో సంకల్పములతో కూడి
0: బీయింగ్ అసోసియేటెడ్ విత్ ది మైండ్ అండ్ ది థాట్,
1: సగుణ సాకారముతో కూడి
0: బీయింగ్ ఫుల్ ఆఫ్ attributes and form,
1: మానవుని యొక్క బాధలను,
0: ది పెయిన్స్ అండ్ ది సారోస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్,
1: మానవుని యొక్క కష్ట సుఖములను,
0: ద జాయ్స్ అండ్ సారోస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్
1: గుర్తించి,
0: రికగ్నైజింగ్ దెమ్,
1: వాటి నివారణ నిమిత్తమై,
0: టు ఓవర్కమ్ అండ్ సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్,
1: నిర్మించుకున్నటువంటి రూపములు ఈ సాకార రూపములు.
0: ఫారమ్స్ విచ్ హావ్ బీన్ విజువలైజ్డ్ in order to achieve all these things, this is saguna and sakara.
1: ee saguna sakaramulu anetuntive murtulu.
0: This saguna and sakaras, they have forms.
1: ikkada murtulu anaga lokareetiga brahma, vishnu, maheshwarulu, veere trimurtulu ani cheppabadutu vachindi.
0: In this context, when one uses the word Murtulu, it refers to the Trinity, Brahma, Vishnu and Maheshwara.
1: ఈ త్రిమూర్తులలో ఒక్కొక్క మూర్తిలో తిరిగి మూడు మూర్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫారమ్స్ దే ఆర్ అగైన్ త్రీ ఫారమ్స్ విచ్ ఆర్ దే.
1: ఈ మూర్తుల యందు గుణత్రయమైనటువంటి మూర్తిత్వం కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ట్రినిటీ దెర్ ఈస్ ఎన్ అండర్ కరెంట్ ఆర్ అన్ అండర్ ఫ్లో ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ గుణాస్.
1: అది ఏ? రాజసిక, సాత్విక, తమో గుణములు.
0: దోస్ త్రీ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ రాజసిక, తామసిక అండ్ సాత్విక అండ్ తామసిక గుణాస్.
1: వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని. బ్రహ్మ అనగా రాజసికమని, విష్ణు అనగా సాత్వికమని, ఈశ్వరుడు అనగా తామసికము అని.
0: ద సేమ్ థింగ్స్ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. రాజసిక ఇస్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ, సాత్విక ఇస్ అసోసియేటెడ్ విత్ విష్ణు అండ్ తామసిక ఇస్ అసోసియేటెడ్ విత్ ఈశ్వర.
1: ఇవి మూర్తిత్రయములైనటువంటి యొక్క సగుణ స్వరూప సకారములు.
0: దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ట్రినిటీ విచ్ హావ్ గాట్ ది ఫామ్, ది అట్రిబ్యూట్స్.
1: అయితే ఈ రాజసికమనేటువంటి దీని యందు అకారము బ్రహ్మత్వమునకు నిస్వరూపంగా ఉంటుండాలి.
0: In this Rajasika attribute, which is associated with Brahman, it is having a syllable of A.
1: Ade Sattvika Gunamunaku Swastharupam Enetvantide Ukaram Enetvanti Vishnu Swarupamu.
0: The Ukara form is the form which is manifested form of Vishnu.
1: Ade Shivaswarupamunaku Swastharupam Enetvanti Yukka మకారము ఇందులో ఏర్పడుతూ వచ్చింది.
0: ద సేమ్ థింగ్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ మకార వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది శివతత్వ.
1: ఇది తామసికము అన్నారు.
0: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ తామసిక.
1: ఈ మూడింటి ఆకారముల యొక్క ఆరాధనే ఈ సగుణోపాసన, లౌకికోపాసన.
0: వర్షిపింగ్ దీస్ త్రీ ఫారమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వర్షిపింగ్ ది ఫారమ్ ఫుల్ సగుణాకార ఉపాసన.
1: కనుక సగుణారాధన ఎందు ప్రతి మానవుని ఎందు కూడాను ఈ అకారమనేటువంటి బ్రహ్మ, ఉకారమనేటువంటి విష్ణువు, మకారమనేటువంటి ఈశ్వరుడు సాక్షిభూతులై నిరంతరము కూడాను మంగళకరమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తుంటారు.
0: ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ అడరేషన్ అండ్ వర్షిప్ దిస్ అకార, ఉకార అండ్ మకార, దిస్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర, దే విల్ బి దేర్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ దే విల్ బి గైడింగ్ అండ్ హెల్పింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మ్.
1: ఈ మూర్తి ప్రేమలైనటువంటి యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శాశ్వతములు కావు.
0: దీస్ త్రీ ఫారమ్స్, దిస్ ట్రినిటీ, దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: కారణమనగా ఇది భౌతిక దేహమును ధరించడం చేత ఈ భౌతికము లౌకికమును మాత్రమే లక్ష్యము.
0: దే ఆర్ నాట్ పర్మనెంట్ బికాస్ దే హావ్ టేకన్ ఫార్మ్స్. ఎనీథింగ్ విచ్ హెస్ గాట్ ఎ ఫిజికల్ ఫార్మ్ కెనాట్ బి పర్మనెంట్.
1: ఇవి భ్రమస్వరూపములు.
0: దీస్ ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ డెల్యూషన్.
1: సంకల్ప ప్రభావములు.
0: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ థాట్స్.
1: మనోవృత్తుల యొక్క ఆకారములు.
0: దీస్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది మెంటల్ టెండెన్సీస్.
1: అయితే ఇట్టి సగుణాకారమైనటువంటి, సగుణ స్వరూపమైనటువంటి, మనో సంకల్పములతో కూడినటువంటి ఈ ఆకారముల మూడింటి ఎందుకుడను ఏకాక్షరమైనటువంటి యొక్క నిరాకార తత్వము, అది ఏ? ఈశ్వరుని ఎందున్నటువంటి మరొక ఈశ్వరత్వం.
0: దీస్ త్రీ ఫార్మ్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ద థాట్, ది ఫిజికల్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్, దెర్ ఈస్ వన్ సిలబుల్ విచ్ ఈస్ కామన్ ఫర్ ఆల్ దీస్.
1: అదే అక్షర స్వరూపమైనటువంటి దైవ ఆకారం.
0: దట్ పర్టిక్యులర్ థింగ్ ఈస్ ది అక్షర స్వరూప.
1: అకార, ఉకార, మకారముల యొక్క ఏకత్వమైన ఓంకారమే ఈ నిర్గుణ స్వరూపం అనేటువంటి స్వరూపం.
0: ఓంకార విచ్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నిర్గుణాకార, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆ, ఊ అండ్ మా.
1: ఇట్టి నిర్గుణ స్వరూపమును ఆరాధన చేయటమే వైదిక ఆరాధన అని చెప్తూ వచ్చారు.
0: వర్షిపింగ్ దిస్ నిర్గుణాకార నిరాకార ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వైదిక వేస్ ఆఫ్ వర్షిపింగ్.
1: ఈ లౌకిక ఆకారములను ఎన్ని జన్మములు మనం ఆరాధన చేసినప్పటికీ మన జన్మము సార్థకం కాదు, రహితము కాదు.
0: టు వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ బర్త్స్ వీ టేక్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ దీస్ త్రీ ఫారమ్స్ వీఆర్ నాట్ లైక్లీ టు గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్స్.
1: జన్మరహితము కావాలనన్నా నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క ఏకస్వరూపమైనటువంటి యొక్క ఓంకార తత్వాన్ని మనము అభ్యసించాలి.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ద బర్త్స్ వన్ హ్యాస్ టు వర్షిప్ ది నిర్గుణ నిరాకార ఫారం విచ్ ఇస్ ఓంకార.
1: ఈ ఓంకార తత్వమును మనం అలవర్చుకున్నప్పుడే జన్మరహితమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ కల్టివేట్ అండ్ వర్షిప్ దిస్ ఓంకార ప్రిన్సిపల్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్.
1: జన్మరహితమైనప్పుడే కర్మరహితం ఏర్పడుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ రిడ్ ఆఫ్ బర్త్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యాక్షన్.
1: కర్మరహితమైనప్పుడే భ్రమరహితం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ రిడ్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
1: భ్రమరహితమైనప్పుడే మాయారహితం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ వీఆర్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ ఇల్యూజన్.
1: మాయారహితమైనప్పుడే దుఃఖరహితం అవుతుంది.
0: ఓన్లీ దెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సారో.
1: దుఃఖరహితమైనప్పుడే పరతత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీచ్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: ఇది పరమాత్మ అని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ వెరీ థింగ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పరమాత్మ.
1: అనగా పరమాత్మ అనగా మన యొక్క జీవతత్వం నుండి ఆత్మ పరమును చేరటం చేతనే పరమాత్మ అని చెప్పబడుతూ వచ్చింది.
0: పరమాత్మ రెఫర్స్ టు ది ఆత్మన్ విచ్ ఈస్ ఇన్ హాస్ రీచింగ్ దట్ పర్టికులర్ ట్రాన్సెండెంట్ లెవెల్. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పరమాత్మ.
1: అనగా మన మనోవృత్తులు పరతత్వమును పొందినప్పుడే ఇది పరమాత్మగా రూపొందుతుంది.
0: వెన్ అవర్ టెండెన్సీస్ అండ్ అవర్ మైండ్ రీచ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ దెన్ ఓన్లీ ఇట్ రీచెస్ పరమాత్మ.
1: కేవలం మనో సంకల్పంతో కూడినంత వరకు కూడాను ఇదియే జీవాత్మగా భావించుతుంది.
0: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ద మైండ్ అండ్ ది టెండెన్సీస్ వన్ వుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ జీవాత్మన్.
1: జీవాత్మ పరమాత్మ ప్రత్యేకించినటువంటివి కాదు.
0: జీవాత్మన్ అండ్ పరమాత్మన్ ఆర్ నాట్ టు డిఫరెంట్ ఎంటిటీస్.
1: మానవుని యొక్క జీవితంలో పరమాత్మ ప్రత్యేకించినటువంటి యొక్క స్థాయిని ఉంటున్నాడు అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ థింక్స్ దాట్ దెర్ ఈస్ అ సపరేట్ ఎంటిటీ కాల్డ్ పరమాత్మన్ విచ్ ఈస్ అదర్ దాన్ ది లైఫ్ ఆఫ్ పర్సన్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ సెల్ఫ్.
1: మనస్సు యొక్క తత్వమును అధోగతి మార్గంలో ప్రవేశపెట్టి కేవలం లౌకికమైనటువంటి యొక్క చర్యలు ఎండే మన జీవితమును వ్యర్థం గావించుకోవటమే ఇది జీవాత్మ యొక్క లక్షణం.
0: ది యాట్రిబ్యూట్స్ అండ్ ది క్వాలిటీస్ ఆఫ్ జీవాత్మన్ ఇస్ టు ఇన్వెస్ట్ ద ఎంటైర్ లైఫ్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫెనామినల్ వరల్డ్.
1: మనసును ఊర్ధ్వగతిలో మనము ప్రయాణం సలిపి నిర్గుణ నిరాకారమైనటువంటి తత్వంలో నిత్యానంద స్థాయిని మొన్న చెందినప్పుడే ఇదే పరమాత్మగా రూపొందుతుంది.
0: మైండ్ వెన్ ఇట్ ఈస్ introduced into the area where it travels upwards towards God, towards Paramatman and reaches Nirguna Nirakara Parabrahman.
1: Anaga bahir drishti bhramarato koodinatuvantidi.
0: Externalized vision is full of illusion.
1: Antar drishti bhramarahitamainatuvantidi.
0: If you introvert your mind, then it will be free from delusion.
1: Ee bhramarahitame paramatma tattvamu. భ్రమతో కూడినటువంటిదే జీవతత్వం.
0: వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎల్యూజన్ ఇట్ ఈస్ జీవతత్వం. వెన్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎల్యూజన్ అండ్ ఎల్యూజన్ దెన్ ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పరమాత్మ.
1: కనుక ఈనాటి యొక్క మన యొక్క చర్యలన్నీ కూడా భ్రమలతో కూడి భ్రమలతో చేరి భ్రమలతోనే జీవిస్తున్నాము.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ద ఎల్యూజన్ అండ్ అసోసియేటెడ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ థాట్స్ విత్ ఎల్యూజన్.
1: ఈ భ్రమల చేతనే అహం తత్వమనేటువంటి దానిని మనము అపార్థానిగా మనము అనుభవిస్తున్నాము.
0: యాజ్ వీఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అహం తత్వ.
1: ఈ అహం అహం అహం అహం అనగా ఏమిటి? నేను నేను.
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై అహం? ఇట్ రెఫర్స్ టు ఐ.
1: ఈ నేను ప్రతి ఒక్క విషయం నందు కూడాను నేను చేసిన పని, నేను సంపాదించిన ఆస్తి, నేను అభివృద్ధి పరిచినటువంటిది, నేను చూచినటువంటిది, నేను విన్నటువంటిది అని అనేక నిత్య జీవితంలో ఇలాంటి నేను అనేటువంటి పదములు కొన్ని వేల పదములుగా మనము ఉపయోగిస్తూ ఉంటుంటాం.
0: ఇన్ డైలీ లైఫ్ విల్ బి యూజింగ్ దిస్ వర్డ్ ఐ 1,000 times అండ్ మోర్ బై టెలింగ్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అర్న్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ హర్డ్, దిస్ వాట్ ఐ హావ్ సీన్, దిస్ ఐ విల్ బి రిపీటెడ్ మోర్ దాన్ 1,000 times.
1: ఈ నేను అనేటువంటి పదమును అర్థం చేసుకోవటమే పరతత్వం.
0: Understanding correctly the principle of I, that is paratattva.
1: Manamu nenu aneetundi padamunaku arthamu teliyaka, nenu anaga ee dehamu aneetundi danini sambandhamuga unchukovatam chetane manamu jeevatattvamulo ee yokka jeevitanni vyaktham chestunnam.
0: As we are identifying this I with the body, we are essentially wasting our life.
1: Jeevitam ante kevalamu oka madhuramainatundi, ఒక విలువైనటువంటిది, ఒక పవిత్రమైనటువంటిది, జీవించదగినటువంటిది.
0: లైఫ్ ట్రూలీ స్పీకింగ్ ఈజ్ సీక్రెట్ స్వీట్ అసోసియేటెడ్ విత్ పర్మనెన్స్ అండ్ ఇట్ ఇస్ వర్త్ లివింగ్.
1: మనకి ఏదైనా దేహం పైన ఒక కురుపు లేచినప్పుడు, దానిని మానుకోవాలన్నప్పుడు కొంత ఆయింట్మెంట్ రాసి దానికి ఒక బ్యాండేజ్ కట్టి కురుపు మానేంత వరకును మనము దీనిని కాపాడుతూ వస్తుంటాము.
0: If there is a boil on the body, we put some ointment on it and we tie it with bandage until the whole thing is cured.
1: ee bandage lekunda malamu puyakunda pichchali vidiga vichi pettinappudu idi konni vidhamle septic ayipoyi aa kurupu marinta abhruthiki raavadaniki perigi povadaniki oka avakasam untadi.
0: If you don't apply ointment and tie bandage around this boil, it is likely it may become septic and cause great harm later on.
1: Madhya madhya parishuddhamainatvanti yokka jalamuto dinin chakkaga kadigi tadupari tirigi nootana malam vesi daniki nootana kattulu kattu raavali.
0: Now and then you'll have to clean it with pure water, apply ointment again, put a new bandage.
1: Ade vidhamgane mana jeevitamulo aham aham aham ee aham anetundi pedda kurupu lechindi.
0: In the same way, in our life, there is this particular boil which has come up on our body in the form of I. I.
1: Aham aneetvanti yokka kurupunu manamu maanukkovalanukunnappudu deeniki prema jalamuto dinnamu kadagali.
0: If you want to really remedy and cure this particular boil of I, you have to wash it every day with the waters of love.
1: Vishwasamu aneetvanti malamu daniki puyyali.
0: You have to apply the ointment of faith on that.
1: Vinayamu aneetvanti kattunu kattali.
0: You have to tie the bandage of humility around this boil.
1: Vinayam aneetvanti kattu, vishwasam aneetvanti malamu, prema aneetvanti jalamu ahamunu nirmoolam chestundi.
0: The bandage of humility and the ointment of faith and the waters of love will be able to cure this disease or this boil of
1: I. Ekkada prema undo akkada aham undadu.
0: Where there is love, there is no room for ego.
1: Ekkada vishwasam unnado akkada aham undadu.
0: Where there is faith, there is no room for
1: ego. Ekkada vinayam undano akkada aham undadu.
0: Where there is humility, there is no room for ego.
1: Aham undinatvanti vaaniki vishwasam undadu.
0: A person who is egoistic, he would not have faith.
1: Aham unnatvanti vaaniki vinayam ati dooramu.
0: Such a person would not have humility.
1: Inga aham unnatundi vaaniki prema ye yokka pradeshamulo untundo teliyadu.
0: A person who is having that ego, it is difficult to say whether he has any trace of love or any
1: prema vishwasa vinayamulu chetane mana ahamunu nirmoolam cheskovali.
0: If you want to root out your ego, the essential requisites are love, faith and humility.
1: ఇలాంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమును నిరూపించి పవిత్రమైనటువంటి మహర్షులు భారతదేశమునందు అనాది కాలము నుండి పర్వదినములుగా ఏర్పరచి బోధించి దీని యొక్క అంతరాత్మలను ప్రజలకు చాటుతూ వచ్చారు.
0: సేక్రెడ్ మహర్షిస్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ సచ్ థింగ్స్ ఫర్ ది పీపుల్ and have been giving the inner significance of various festivals in this particular form.
1: Shivam anaga mangalam artham.
0: The meaning of the word Shivam is auspiciousness.
1: Jeevitamu mangalakaramainatundi.
0: Life is auspicious.
1: మంగళకరమైనటువంటి యొక్క శివము లేనటువంటి యొక్క స్థానము జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ ఆస్పిషియస్ ఇన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక సర్వము మంగళమే.
0: ఎవ్రీథింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఆస్పిషియస్.
1: మన యొక్క మనోతత్వము అధోగతిలో ప్రవేశించటం చేత కొన్ని అమంగళాలని కొన్ని మంగళాలని మనము వేదముగా దీనిని పాటిస్తూ వస్తున్నాం.
0: యాజ్ అవర్ మైండ్ అండ్ థాట్స్ హ్యావ్ బీన్ గోయింగ్ in the downward process, we have been distinguishing things as auspicious and inauspicious.
1: Mangalamunaku amangalamunaku moola kaaranam emiti ani manam unta vicharinchali.
0: We have to look into and inquire what is the basic cause for this difference between
1: mangalamu lenide amangalam.
0: The one which is not auspicious is inauspicious,
1: with amangalamu lenide mangalam.
0: The one which is not inauspicious is auspicious.
1: Mana dehamu lopala ఈ చైతన్యం అనేటువంటిది, సత్తా మాత్రమైన చైతన్యం అనేటువంటిది నకసిక పర్యంతము సంచరించినంత వరకు కూడాను ఈ దేహము మంగళం.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ అండ్ చైతన్య విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సత్, విచ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ రైట్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఈ మంగళం అనేటువంటి యొక్క చైతన్యం ఉండినంత వరకును ఇదే శివం.
0: సో లాంగ్ యాజ్ దిస్ ఆస్పిషియస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది బాడీ, ఇట్ ఈస్ మంగళం అండ్ ఇట్ ఈస్
1: అయితే ఈ చైతన్యం దృశ్యస్
0: ఇస్ ఇనాస్పిషియస్,
1: అమంగళము లేనిది మంగళం.
0: ద వన్ విచ్ ఈస్ నాట్ ఇనాస్పిషియస్ ఈస్ ఆస్పిషియస్.
1: మన దేహము లోపల ఈ చైతన్యం అనేటువంటిది.

0: existing in the body, it is mangalam and it is auspicious.
1: అయితే ఈ చైతన్యం దృశ్యరహితమై సర్వత్రా వ్యాపించి ఉండినప్పటికీ ఒక్కొక్క తూరి దేహమును వదిలినట్టుగా కనిపిస్తుంది.
0: ఆల్దో దిస్ పర్టికులర్ చైతన్య ఈ స్ప్రెడ్ అండ్ పర్వేజివ్ ఆల్ పర్వేజివ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ యాజ్ దో దట్ సమ్ పీపుల్ ఆర్ డైయింగ్
1: అప్పుడే ఇది అమంగళంగా మారుతుంది.
0: అట్ దట్ టైమ్ వి కాల్ దట్ మోమెంట్ యాజ్ ఇన్ఆస్పిషియస్
1: అమంగళమునందు కూడాను మంగళం ఉన్నది.
0: ఈవెన్ ఇన్ ఇన్ఆస్పిషియస్ ఎంటిటీ అండ్ మోమెంట్ దేర్ ఈస్ ఆస్పిషియస్నెస్
1: అయితే అంతర్దృష్టితో మనం విచారణ సల్పకోకుండా పోవటం చేతనే ఈ అమంగళమైనటువంటి యొక్క భావించేటువంటి ఈ దేహమే శవంగా మారిపోతుంది.
0: యాజ్ వీ డు నాట్ లుక్ ఇన్ టు టేకింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఇన్వర్డ్ లుక్ ది సేమ్ బాడీ విచ్ ఈస్ ఆస్పిషియస్ వుడ్ లుక్ యాజ్ ఇన్ఆస్పిషియస్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్.
1: కనుక శవమునకు శివమునకు వ్యత్యాసము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ కార్ప్స్ అండ్ ఎ లివింగ్ బాడీ.
1: అనగా మన యందు విశ్వాసం అనేటువంటి యొక్క శ్వాసము ఇదే శివం అనేటువంటిది ఉండినంత వరకు మనము మంగళము. ఈ విశ్వాసం అనేటువంటి శ్వాసము లేకుండా పోయినప్పుడే ఇది అమంగళమనేటువంటి శవంగా మారిపోతుంది.
0: సో లాంగ్ యాజ్ యువర్ గాడ్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఫెయిత్ సో లాంగ్ యాజ్ యువర్ ఫెయిత్ ఇట్ ఈస్ ఆస్పిషియస్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ ఇట్. వన్స్ యూ లూజ్ ద ఫెయిత్ ద సేమ్ థింగ్ బికమ్స్ ఎ కార్ప్స్ అండ్ ఇట్ బికమ్స్ డెడ్ ఇట్ ఈస్ ఇన్ఆస్పిషియస్.
1: కనుక త్రిమూర్తత్వం అనేటువంటి యొక్క మూర్తిత్రయములంతా కూడాను ఇవి ఒక విధంగా లోతుగా విచారణ చేస్తే అమంగళ స్వరూపములే.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వర్ టు థింక్ డీప్లీ ఇన్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రినిటీ దేర్ ఈస్ ఇన్ఆస్పిషియస్నెస్ ఇన్ దెమ్.
1: ఇవి ద్వైతములే కాని అద్వైతములు కావు.
0: దేర్ ఈస్ ఎ డ్యూయలిస్టిక్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నాన్ డ్యూయలిస్టిక్.
1: దేహ మనో సంకల్పములతో కూడిన అన్ని కూడా ద్వైతములే.
0: వాట్ ఎవర్ హ్యాస్ గాట్ ఎ బాడీ ఎ మైండ్ అండ్ ఆల్సో ఎ థాట్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ దిస్ డ్యూయలిస్టిక్ ఎఫెక్ట్.
1: ఇది నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క మనో సంకల్పాల రహితమైనటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి శివత్వం.
0: ట్రూ శివత్వం ఈజ్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ విచ్ డస్ నాట్ హ్యావ్ అట్రిబ్యూట్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ మైండ్ అండ్ థాట్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావం చేతనే మానవుడు మాధవత్వమునకు మానవత్వమునకు దానవత్వమునకు పశుత్వమునకు కొన్ని కారణాలు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మైండ్ ఎ మ్యాన్ కెన్ రీచ్ ది హైయెస్ట్ డివినిటీ ద హ్యుమానిటీ అండ్ ఆల్సో లోవర్ డౌన్ టు ది యానిమల్ నేచర్ అండ్ ది డెమోనిక్ నేచర్.
1: మనసును అధోగతి మార్గమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటి యొక్క వస్తువాహనాదులపైన మనము భ్రమింపచేసినప్పుడు ఇదే ఒక పశుత్వంగాను ఒక దానవత్వంగాను మారిపోతుంది.
0: వన్స్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ ఇట్ టెండ్స్ టు బికమ్ యానిమల్ ఇన్ నేచర్ అండ్ డెమోనిక్ ఆల్సో ఇన్ నేచర్.
1: ఇదే మనసును ఊర్ధ్వగతిలో మనము లక్ష్యం చేసుకున్నప్పుడు నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క ఆత్మతత్వమును పవిత్రమైనటువంటి మనో సంకల్పరహితమైనటువంటి యొక్క భావములను మనం పెంచుకున్నప్పుడు ఇది మోక్ష స్థితికి కూడాను అర్హత అవుతుంది.
0: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ అప్వర్డ్స్ టువర్డ్స్ గాడ్ అండ్ అసోసియేట్ విత్ థాట్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ థాట్ అండ్ ద మైండ్ ప్రాసెస్ అండ్ ఇట్ బికమ్స్ నిర్గుణ నిరాకార దెన్ ఇట్ టెండ్స్ టు బికమ్ లిబరేటెడ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఒకే మనసు బంధమునకు మోక్షమునకు కారణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది సేమ్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మనసు చెడ్డదని కూడా నువ్వు చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే దట్ మైండ్ ఈస్ బ్యాడ్ ఐదర్.
1: ఎందుకనగా మనసు మోక్షమునకున్నను కారణమైనటువంటిది కనుక ఇది చెడ్డది ఎట్లవుతుంది?
0: మైండ్ విచ్ కెన్ బి రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ హౌ కెన్ యూ డిస్క్రైబ్ దట్ యాజ్ బ్యాడ్?
1: మనసు మంచిది,
0: మైండ్ ఈస్ గుడ్.
1: ఈయన మార్గములు విధి విధంగా ఉంటున్నాయి.
0: ది వేస్ మే బి డిఫరెంట్.
1: మార్గములు ప్రకృతి వైపున ప్రసరించినప్పుడు ఇది బంధ కారణమవుతుంది.
0: ఇది మైండ్ టేక్స్ ద పాత్ టువర్డ్స్ నేచర్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
1: ఇది ఊర్ధ్వగతి అయినటువంటి దైవం వైపున ప్రసరించినప్పుడు ఇది మోక్షములకు కారణమవుతుంది.
0: ఇఫ్ ఇట్ టేక్స్ ఎ టర్న్ అప్వర్డ్స్ టువర్డ్స్ గాడ్ ఇట్ లీడ్స్ యూ టు లిబరేషన్.
1: కనుక బంధమోక్షమునకు మనసు యొక్క ప్రయాణమే ప్రధానమైనటువంటి యొక్క కారణం.
0: Therefore, for bondage or for liberation, the path which mind takes, that is very important.
1: కనుక ఈ మనస్సును ఊర్ధ్వగతి

0: అనేటువంటి దైవత్వమునందు మనం కొంతవరకు విశ్వాసం అభివృద్ధి పరచుకొని సర్వత్రా ఉండేటువంటి సత్తా చైతన్యం అనేటువంటిది ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, we have to turn our minds towards God and towards Satta Chaitanya and recognize that this particular principle of Satta Chaitanya is everywhere in the world.
0: ఈ విధమైనటువంటి మార్గమునకు మూల కారణము ఈ మనస్సుకు స్వేచ్ఛను అందించటమే.
1: The most important reason is to give freedom to this mind.
0: ఒక పశువును ఒక గూటమునకు కట్టి పెట్టాము.
1: An animal is tied down to a peg.
0: ఈ గూటముతో సంబంధం ఉండినంత వరకు ఈ పశువు మరొక ప్రదేశమునందు సంచరించదు.
1: So long as it is tied down like that, it would not be able to go to any other place.
0: మరొక పంటను పాడు చేయదు.
1: It will not be spoiling any other field.
0: మరొక వ్యక్తులకి దీనిపైన ఏ విధమైనటువంటి యొక్క క్రోధమును రానివ్వదు.
1: This animal would not be able to show any anger against any other person.
0: ఇతరులు దీని ఏ విధమైనటువంటి హింసలు చేయరు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హార్మ్ ఆర్ డూ వయలెన్స్ టు ఎనీ అదర్ పర్సన్.
0: ఈ గూటము నుంచి తప్పించుకుని పోయినటువంటి మనసు దారి తప్పి పరుల పంటలలో పడి ఆ పంటలను నాశనం చేసి ఆ పంట వాణికి కోపం తెప్పించి ఈ పశువును హింసించడానికి ప్రయత్నిస్తాడు.
1: ఇఫ్ దిస్ యానిమల్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ దట్ పెగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్టైడ్ దెన్ ఇట్ గోస్ టు వేరియస్ ఫీల్డ్స్ destroys them, becomes responsible for ruining others and harming other people.
0: ee pashu parulto debbalu vinadaniki kaaranam emiti?
1: What is the reason for this particular animal being beaten by others?
0: Tana neemitamainatvanti okka gootamunaku viruddhamai povatame.
1: The reason is because it was being untied from the peg to which it was tied earlier.
0: Anaga manavuniki oka niyamamu aneetvanti oka gootamunaku kattubadi undali.
1: Man must therefore be bound down by certain regulations and limits.
0: Ee niyamamu aneetvanti gootamulo undinanta varaku kudanu manchi peru manchi sukamu manchi bhavamu manchi sthiti untundi.
1: So long as he lives within certain limits and rules and regulations and discipline, he would be able to have a good name, a good time, a happy time and a useful time.
0: ee niyamam nunchi tappinchukoni poyina dari tappipothundi.
1: Once he leaves this discipline and goes against the discipline, he will be harming himself.
0: తదుపరి దారి తప్పిన తర్వాత అనేక కష్టములకు అనేక దుఃఖములకు అనేక విచారములకు గురి కావాల్సి వస్తుంది.
1: Once he goes astray, he will be put to a lot of sorrow, sadness, difficulties and problems.
0: కనుకనే నశ్రేయో నియమం వినా. ఈ మనస్సునకు నియమం అనేటువంటిది ఒక శ్రేయస్సు అన్నారు.
1: That is why it is described that for this mind, discipline is going to get a lot of, do a lot of good to it.
0: మనసు చెప్పిన పని చేయదు, తనకిష్టమైన పని చేస్తుంది.
1: మైండ్ డజంట్ డూ ద వర్క్ విచ్ ఇస్ అలాటెడ్ టు ఇట్ అండ్ విచ్ యు కమాండ్ ఇట్ వాంట్స్ టు డూ వాట్ ఎవర్.
0: తనకి ఇష్టం వచ్చినటువంటి పని చేసినప్పుడే బంధనకు కారణమైపోతుంది.
1: వెల్ మైండ్ స్టార్ట్స్ డూయింగ్ ద వర్క్ విచ్ ఇట్ లైక్స్ ఇట్ గెట్స్ ఇన్ టు బాండేజ్.
0: బుద్ధి చెప్పినట్టు వినాలి మనసు.
1: మైండ్ హ్యాస్ టు ఆల్వేస్ ఒబే ద డిక్టేట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్ట్.
0: బుద్ధికి నిత్య అనిత్య విషయ పరిశీలన శక్తి ఉంటుంది.
1: Intellect has the power of discrimination between the good and the bad.
0: And parivichana shakti kalinatvanti yokka buddhini manasu anusarinchinappude idi buddhivantigane untuntadi.
1: When this mind follows the dictates of the intellect which can discriminate between good and bad, it is safe.
0: Idi okka chinna udaharanamu.
1: One small example for this.
0: Nenu ippudu oka manishini ani anukunnavu.
1: Now you just think that you are a human being.
0: ఈ మనిషికి అనేక సుఖములు కావాలి.
1: దిస్ మ్యాన్ వాంట్స్ ఎ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్.
0: చక్కగా చదువుకోవాలి.
1: హీ వాంట్స్ టు స్టడీ వెల్.
0: గొప్ప ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడు కావాలి.
1: హీ వాంట్స్ టు పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: తదుపరి పెద్ద డిగ్రీ పొందాలి.
1: హీ వాంట్స్ టు గెట్ ఎ big degree.
0: ఆ తర్వాత మంచి వారిని పెళ్లి చేసుకోవాలి.
1: After that he wants to get married with
0: ఈ పెళ్లి జరిగిన తర్వాత సంసారంతో సుఖంగా ఉండుండాలి.
1: After passing this degree he wants to live a happy family
0: life. ఎంతమంది అనుకుంటానో అంతమంది బిడ్డలు కావాలి.
1: He wants to get as many children as
0: ఆ బిడ్డలు కూడాను మంచి బుద్ధివంతులై అభివృద్ధి వంతి మంచి సత్కీర్తి తేవాలి.
1: And all those children also should become intelligent and pass well and
0: ఈ బిడ్డలకు మితము లేదు.
1: For this kind of desire there is no limit.
0: కోరికలు పోతూనే ఉంటుంటాయి.
1: They will be multiplying like that.
0: కారణం ఏమిటి? నేను మనిషి అనుకున్నంత వరకు ఈ కోరికలు పోతుంటాయి.
1: The reason for this kind of multiplication of wants is that he is thinking that he is a man. So long as he thinks like that,
0: నేను మనిషిని అనుకున్నంత మాత్రమున ఇది సరైనటువంటి అర్థము కాదు.
1: If you think that you are a man, that is not sufficiently reasonable or good.
0: నా జాతి ఏమిటి అని రెండో ప్రశ్న వేసుకోవాలి.
1: You have to put next question to yourself.
0: What is manava jati?
1: To what caste do you belong? It is caste of humanity.
0: Nadi manava jati.
1: I belong to the caste of humanity.
0: Manava jati ante nenu etla pravartinchali?
1: How should I conduct myself to deserve this particular name?
0: Rendavadi ee kayamu puttinatundi desamu ye desamu?
1: The second question is, this body has taken birth in a country. To which country?
0: Pavitramaina పుణ్యమైన కర్మభూమి భారతదేశము.
1: మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ యోగ అండ్ త్యాగ.
0: అలాంటి దేశములో పుట్టినటువంటి దేహం ఇది.
1: దిస్ బాడీ హెస్ టేకన్ బర్త్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ.
0: తదుపరి, నా తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎలాంటి కుటుంబము?
1: నెక్స్ట్ క్వశ్చన్ దట్ హీ హాస్ టు ఆన్సర్ ఈస్ టు విచ్ పర్టికులర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ డూ ఐ బిలాంగ్.
0: అలాంటి గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు నేను ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: యాజ్ ఐ హావ్ టేకన్ బర్త్ ఇన్ ఎ ఫ్యామిలీ విచ్ హెస్ గాట్ సచ్ గుడ్ నేమ్, హౌ షుడ్ ఐ కండక్ట్ మై సెల్ఫ్?
0: తదుపరి, నేను విద్యావంతుడునా లేక విద్యాహీనుడునా అని ప్రశ్నించుకోవాలి.
1: నెక్స్ట్ క్వశ్చన్ దట్ యూ హావ్ టు పుట్ టు యువర్ సెల్ఫ్ ఈస్ am I an educated person or am I uneducated?
0: నిజముగా నేను విద్యావంతుడనైతే నా ప్రవర్తనలో విద్యకు తగినట్టుగా ఉందా విరుద్ధంగా ఉందా?
1: Truly, if I am an educated person, is my behavior in tune with the educated ones or is it otherwise?
0: Inka aaro prashna, nenu ye sthanamlo untunnanu?
1: The sixth question is, in which stage am I placed?
0: Pavitramaina prashanta nilayamlo untunnanu.
1: I am living in the most sacred prashanta nilayam.
0: Swami sannidhilo untunnanu.
1: I am in the immediate sannidhi of
0: ee prashanta the pavitramainatundi yokka prashanta nilayamlo swami sannidhilo undinappudu na nenu pravartinchavalasinatundivi ilantivena ani motta motta prashninchukovali.
1: When I am living in prashanta nilayam in the immediate presence of swami, should I conduct myself like this? This is another question.
0: Ee prashnalu vesukunnappude taanu manushiga pravartistadu.
1: Only when one puts all these questions to oneself, one would be able to conduct himself like a human being.
0: మనిషిని అని అనుకుంటే వాడు మృగంగాను లేక పశువుగాను లేక రాక్షసుడుగాను ప్రవర్తిస్తాడు.
1: ఈ వన్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ ఈస్ లైక్లీ టు బిహేవ్ లైక్ ఎన్ యానిమల్ ఆర్ ఈవెన్ లైక్ ఎ డెమన్.
0: నా జాతి మానవ జాతి.
1: మై క్యాస్ట్ ఈస్ క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: నా జన్మభూమి భారత భూమి.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సేక్రెడ్ భారత్.
0: నేను హిందువును.
1: ఐఎమ్ హిందూ.
0: నేను పవిత్రమైనటువంటి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాణి.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ
0: విద్యావంతుడను.
1: ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: అజ్ఞానిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఇగ్నోరెంట్.
0: పవిత్రమైన ప్రశాంతిలో నివాసం చేసేవాడిని.
1: ఇన్ ది సేక్రెడ్ ప్రశాంతిలో ఐఎమ్ లివింగ్.
0: దివ్యమైన స్వామి సన్నిధిలో నివసించేవాడిని.
1: ఇన్ ద డివైన్ ప్రెసెన్స్ ఆఫ్ స్వామి ఐఎమ్ లివింగ్.
0: ఇలాంటి టైటిల్స్ కలిగినటువంటి నేను ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: ద వన్ హూ హ్యాస్ సాటిస్ఫైడ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ షుడ్ ఐ కండక్ట్ మై సెల్ఫ్?
0: ఇవన్నీ మనము క్రోడీకరించుకున్నప్పుడు మన మార్గము పెడమార్గము పట్టదు.
1: When we accumulate all the answers for all these things and satisfy ourselves, we will not go astray.
0: కనుకనే మనము యోచించవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి లోకములో. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను.
1: I am living in this world.
0: దీనికి ఆరు ప్రశ్నలు వేసుకోవాలి.
1: There are six questions which I have to put to
0: myself. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ విధంగా, ఏ కాలంలో?
1: వై, వాట్, హౌ, వేర్ అండ్ విత్ హూమ్?
0: ఇవన్నీ వేసుకున్నప్పుడే మన జీవితం మనకు అర్థమవుతుంది.
1: వెన్ వీ పుట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్ఫ్స్, విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లైఫ్ ప్రాపర్లీ.
0: ఎందుకు నేను ఈ జగత్తులో ఉండాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
2: ఇది ఏదో భగవత్ సంకల్పంతో నాతో ఏదో ఒక ఆదర్శ కార్యమును చేయించే నిమిత్తమై పుట్టించినాడు కాని భగవంతుడు కారణం లేని కార్యాన్ని కలిగించడు అనేటువంటి సంకల్పాన్ని మనం బలపరచుకోవాలి.
1: By a sacred will of God, I have taken birth. There is some purpose for which I am just born. One has to think this way.
2: నేను ఇప్పుడు ఈ భావాన్ని పొందుతున్నాను అనుకున్నప్పుడు ఎందుకు ఈ భావం వచ్చింది?
1: When a person gets a very particular feeling, he should ask him, why am I getting this particular feeling?
2: ఈ దీని తర్వాత నేను ఎవరు?
1: Who am I? Has to be the next question.
2: నేను మనిషిని, నేను మృగాన్ని కాదు.
1: I am a man, I am not an animal.
2: నేను మనిషిని అయినటువంటి వాడిని, ఈ పని నేను చేయవచ్చునా?
1: If I am a man, can I do this particular work?
2: నేను విజ్ఞానిని.
1: I am a wise person.
2: అలాంటి విజ్ఞాని అయినటువంటి నేను ఈ అజ్ఞాన మార్గములో సర్వులు ఎందు దైవత్వం ఉన్నదైనటువంటి సత్యాన్ని గుర్తించి పరులను దూషించవచ్చునా, పరులను హింసించవచ్చునా, పరులను బాధ పెట్టవచ్చునా అనేటువంటి విచారణ మనలో చెయ్యాలి.
1: Wise as I am, can I go on hurting the people after realizing fully well that God dwells in everyone?
2: Kanukane Vedantamu Mamatma Sarvabhutatma. నా ఆత్మని సర్వభూతములు ఎందుకు ప్రతిబింబిస్తూ ఉన్నాడని చెప్పాను.
1: దట్ ఈస్ వై వేదాంత హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ మై ఆత్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్.
2: కనుక సర్వత్రా సత్తా మాత్రమైన చైతన్యం అనేటువంటి తప్ప అన్యము లేదు అనేటువంటి సత్యాన్ని మనము గాఢముగా విశ్వసించినప్పుడే మన జీవితము ధన్యమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫర్మ్లీ రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ది సత్తామాత్ర చైతన్య ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ ప్రాపర్ వర్క్ ప్రాపర్లీ అండ్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
2: ఈనాడు శివరాత్రి అనుట కూడాను కొన్ని అర్థములుంటున్నవి.
1: టుడే ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ శివరాత్రి. దేర్ ఆర్ సర్టన్ రీజన్స్ అండ్ మీనింగ్ ఫర్ ఇట్.
2: ఏ రాత్రి ఇది? శివరాత్రి.
1: వాట్ టైప్ ఆఫ్ నైట్ ఈజ్ టునైట్?
2: ఇట్ రాత్రి అంటే ఏమిటి అనే అర్థము చీకటి.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నైట్? ఇట్ ఈస్ అనదర్ వర్డ్ ఫార్ డార్క్నెస్.
2: ఈ చీకటిలో ఉండినటువంటి మంగళము అని మనం అర్థం చేసుకోవాలి.
1: ఆస్పిషియస్నెస్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ డార్క్నెస్
2: అనగా అజ్ఞానములో ఉండినటువంటి జ్ఞానము.
1: ఇన్ అదర్ వర్డ్ ది మీనింగ్ ఈస్ విజ్డమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్
2: విజ్డమ్. ఈనాడు చాలా కారు చీకటి, రేపటి దినము అమావాస్యగా వస్తుంది చతుర్దశి. ఈనాడు
1: టుడే బీయింగ్ ద 14th డే ఇన్ దిస్ ఫోర్త్ నైట్ ఇట్ ఈస్ డెన్స్లీ డార్క్.
2: కనుక గాఢమైనటువంటి అజ్ఞానం నందు కూడాను మంగళమైనటువంటి జ్ఞానాన్ని మనము మేల్కొల్పోలేక
1: ఈవెన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ డెన్స్ ఇగ్నోరెన్స్ విల్ హావ్ టు అవేకన్ ద మోస్ట్ ఆస్పిషియస్ విజ్డమ్.
2: ఈ అజ్ఞానము జ్ఞానము రెండు ఒక్కటే.
1: Ignorance and wisdom are basically one and the same.
2: ఇది ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: They are not two different things.
2: జ్ఞానము ద్వైతమే, అజ్ఞానము ద్వైతమే.
1: The wisdom is also associated with dvaita and
2: ఈ జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఇదే పరతత్వము అన్నారు.
1: Reaching a stage transcending both wisdom and ignorance and that is paratattva.
2: పరమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
2: రాకపోకలు లేనటువంటి యొక్క స్థానము.
1: ఎ స్టేజ్ వేర్ కమింగ్ అండ్ గోయింగ్ ఆర్ నాట్ అసోసియేటెడ్ దట్ ఈస్ పరతత్వం.
2: పరతత్వము.
1: దిస్ ఈస్ ప్రిన్సిపల్.
2: పరమనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కాదు, రాక పోక అనగా జనన మరణములు లేనటువంటి యొక్క స్థానము.
1: ఎ స్టేజ్ వేర్ ద బర్త్ అండ్ డెత్ డు నాట్ అకర్ దట్ పర్టికులర్ స్టేట్ ఈస్ కాల్డ్ పరతత్వ.
2: ఎప్పుడు జననముందో మరణము తప్పింది కాదు కాయమునకు.
1: So long as there is birth for the body, death is bound to occur.
2: Vachedi poyedi kayam.
1: Whatever comes has to go. This is definite.
2: Neevu sthiram.
1: But you are permanent.
2: Anduvalli jatasyo maranam dhruvam. Idi satyamainatundi. Janminchinatundi vaniki maraninchatamu satyamu ani ninnayinchesi.
1: That is why it is said firmly that anything and every person that is born will die and shall die.
2: Yedi janminchinadi.
1: What has taken birth?
2: Atmana.
1: Has Atma taken birth?
2: Kaadu kaadu. Dehame.
1: It is only body which has taken birth.
2: Idi kevalamu oka jadamu ani manam bhavistunnamu.
1: We consider this body as inert.
2: Kaani idi jadam kudanu kaadu.
1: This body is truly speaking not even enough.
2: Indulo kudanu satta matramaina chaitanyam untundadi.
1: Even in this body there is that satta matra chaitanya.
2: ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి ఈ దేహమునందు సత్తామాత్రమైన చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ బాడీ విచ్ ఈస్ కల్టివేటెడ్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ విత్ లాట్ ఆఫ్ ఫాండ్నెస్ అండ్ లవ్ ఈస్ ఫుల్ ఆఫ్ సత్తామాత్రమైన
2: ఈ దేహమునకు సంబంధించినటువంటిదంతా కూడాను జగత్తు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ ఫెనామినల్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ జగత్.
2: జగత్తు ఇది మూడు అక్షరముల యొక్క పదము.
1: దేర్ ఆర్ త్రీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్ జగత్.
2: జా పుట్టటము,
1: జా మీన్స్ టేకింగ్ బర్త్,
2: గత్తు గతించటము,
1: గత్తు మీన్స్ డైయింగ్
2: అనగా పుట్టటము చావటము, పుట్టటము చావటము రావటం పోవటంతో కలిగినటువంటిది ఈ జగత్.
1: దేర్ ఫోర్ జగత్ మీన్స్ బర్త్ అండ్ డెత్. దిస్ బర్త్ అండ్ డెత్ రిపీట్.
2: ఇంతకంటే మరొక సారము, మరొక భావము, మరొక పదార్థము ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బర్త్.
2: ఆయము కాని, విషయము కాని, వస్తువు కాని నిరంతరం కూడా మార్పు చెందేటువంటివి.
1: బీట్ బాడీ, బీట్ ఏ పర్టికులర్ మ్యాటర్, బీట్ ఎనీ ఆబ్జెక్ట్, కంటిన్యూస్లీ దే విల్ బి అండర్గోయింగ్ చేంజ్.
2: మార్పే చెందకుండా మనసే స్థాయిలో ఉండదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ దెన్ దెర్ విల్ బి నో స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
2: మనకు తృప్తే కలగదు.
1: విల్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ అట్ ఆల్.
2: ఈనాడు పుట్టినటువంటి బిడ్డ మూడు నెలలకు పెరగకపోతే డాక్టర్ దగ్గరకు తీసుకుని పోతాం. డాక్టర్, పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉంది, పెరగటమే లేదు, ఏవైనా మందిస్తారా అని ఆశిస్తాం.
1: ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ విల్ బి కంప్లైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇట్ డజంట్ గ్రో, వీ గో టు ది డాక్టర్ విత్ ఎ కంప్లైంట్.
2: ఇది మార్పులు చెందటం, మార్పులు చెందటం మనిషి యొక్క భ్రాంతి.
1: The changes which are taking place, they are on account of the delusion of the human beings.
2: Kanukani aneka mandi change of weather, change of place ani marutu untaru.
1: Therefore many people go on changing their place because they want change.
2: Manamu edo unna chote untunnamo koncha sthanam marpu cheyandali. మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాము, మనం కొంచెం స్థానం మార్పు చేసుకోవాలి, విషయాన్ని మార్పు చేయాలి. ఇది ఒక పెద్ద భ్రమ.
1: Some people will be thinking that we have been continuously staying in one place, we'll have to change our place. We have been continuously in one state.
2: మరి ఎక్కడికి పోయినా దేహము దేహమే కదా, మనసు మనసే కదా.
1: Wherever you are, to whichever place you go, to whichever stage you go, body is body.
2: మీ స్వభావము మాత్రం ఎక్కడ పోయినా మారదు.
1: The nature of this body and mind will not change wherever you go.
2: కుక్కను గంగ దగ్గరికి తీసుకుని పోయి ఇచ్చినా గంగలో కావలసినంత జలం ఉండినా కానీ నాలుకతో నాపుతుందే గాని చక్కగా గొడవదు.
1: ఇఫ్ యు టేక్ ఎ డాగ్ ఈవెన్ టు ఎ రివర్ వేర్ దర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, ఇట్ విల్ నాట్ డ్రింక్ ఫ్రీలీ. ఇట్ ఫాలోస్ ది సేమ్ ప్రొసీజర్ ఆఫ్ టేకింగ్.
2: మనసు యొక్క స్వభావము ఈ రూపంతో కూడినటువంటిది.
1: ఇన్ ది సేమ్ వే ది ఫారమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థాట్, దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
2: మనము ఈ మనస్సును అనుసరించడం చేత అనేక వికారములను పొందుతున్నాము.
1: As we continuously follow our own mind, we'll be getting distorted.
2: Vikaramulu chetane mana aakaramulu anarogyamulaku ashantiliku manu guri avutundadi.
1: On account of distorted thinking, we suffer ill health, bad health, and all sorts of diseases we get.
2: Ee rogamulakanta moola kaaranamu mana yokka bhramtule.
1: The most important reason for all types of diseases is our own delusion.
2: Oka chinna udaharanam cheptanu.
1: One small example may be given here.
2: ఈ కాలము యువకులు స్వామి సన్నిధి ఎందో లేక పెద్దల యొక్క మాటల ఎందో కొంత విశ్వాసం కలిగి ఉండినంత వరకు చాలా మంచి రీతిగా పరిశుద్ధమైనటువంటి వస్త్రములతో, పరిశుద్ధమైనటువంటి వేషాలతో ఉంటారు.
1: ద యూత్ ఆఫ్ టుడే, when they are in the immediate presence of Swami or when they have faith in the elders, and so long as they are living like that, they will be having clean clothes and good trim form.
2: ee sthanam vadali baitiki poyira talalu gaddalu meesalu penchestaru.
1: The moment these people leave this place, they grow the hair, the
2: even oddu ani cheptuntanu.
1: Swami will be telling that you should not do this.
2: Yemiti Swami ee vidhanga cheptuntada ani cheptani chaala mandi visigu pondutuntaru kaani deenilo undinatvanti antarathalu variki artham kaadu.
1: Quite a few people will be getting disgusted as to why Swami is telling these things to us. They do not understand the inner meaning of it.
2: Antulona adhikanga chadivinatvanti scientist ku ee rogam chaala peddadi.
1: Even among those people, scientists suffer from this disease in a greater degree.
2: ఈ రోగానికి మూల కారణం ఎట్లా ఉందో నేను చెప్తాను.
1: ఆల్ ఎక్స్
2: ఎవరు కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. The most important reason for this will be explained by Swami. This has not been explained by anyone, nor discovered by anyone.
0: Manavadu ante meesamulu pettukovali ani oka pedda murkhattam.
2: One feeling is that if it is a man, she would have a mustache.
0: Yelakaku meesalu unnai, kaakochki meesalu unnai, veeleem gokka magavadu kaadu.
2: A rat will also have mustache, a cockroach also has mustache, but they are not men.
0: Ee meesala valla em jarugutundante mootiki addam ayipothundayi.
2: The only contribution of this mustache is they obstruct the mouth.
0: Ee mooti valla vachi poyyetundi gaali lo chaala ibbandulu galugutunnayi.
2: There will be a lot of obstruction in inhaling and exhaling.
0: Inka gaddam untundadi.
2: Then you take beer.
0: ఈ గడ్డం అనేటువంటి దాంట్లో త్రాగిన కాఫీలు రసాలు విసా అన్ని దీంట్లో పేరుకొని పోతున్నాయి.
2: వెన్ వన్ డ్రింక్స్ కాఫీ ఆర్ బటర్ మిల్క్ ఆర్ మిల్క్, దిస్ బియర్ ఆల్సో అబ్జార్బ్స్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ ఇట్ అండ్ లీవ్స్ సర్టెన్ టేస్ట్.
0: దీనివల్ల ఏమి జరుగుతుండాలంటే చాలా మీరు వినవలసింది, గుర్తించుకోవాల్సింది చాలా అవసరం.
2: దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి రికగ్నైజ్డ్ బై యూ.
0: చాలా విషమైనటువంటి విషపూరితమైనటువంటి యొక్క వస్తువులు అందులో చేరిపోతున్నాయి.
2: Most poisonous things get into the coffee or the other drinks which you take.
0: Okati notiki addamu, rendovadi mukku gaddamu.
2: Beer obstructs both the mouth and also the nose.
0: Ee rendinti dwarane manavudu swasana teeskovatam.
2: The inhaling will be done either through the nose or through the mouth.
0: Ee ventrukulu lopala emi cherutundadi ante ammonia aneetuvanti vishapadartham cherutundadi.
2: When one inhales like that, this substance called ammonia enters.
0: Hydrogen anetunte vishapadartham cherutundadi.
2: A poisonous substance called hydrogen also enters.
0: Mari azotic anetunte oka vishapadartham cherutundadi.
2: Another substance called azotum also enters.
0: Acetic anetunte acid kuda cherutundadi.
2: An acid called acetic also enters.
0: Ilanti vishapadarthamlanni kudanu ee ventrukullo cheripovatam chetana deeni gaali peelchukune samayalo aneka purugulu vachi aa ventrukullone nilichipothunnayi. గాలి విడిచే సమయంలో లోపల నుంచి వచ్చేటువంటి విషపురుగులన్నీ కూడా దాంతో నిలిచిపోతున్నాయి.
2: వెన్ వన్ ఇన్హేల్స్ ఆర్ ఎగ్జేల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ సచ్ స్మాల్ ఇన్సెక్ట్స్ కమ్ అండ్ గెట్ స్టక్ అప్ ఇన్ దిస్ ముస్టాష్ ఆర్ ఇన్ ద బియర్డ్. దేర్
0: ఈ అసోటిక్ అనేటువంటి యాసిడ్ చాలా ప్రమాదకరమైనటువంటివి.
2: దిస్ సబ్స్టెన్స్ కాల్డ్ అసోటిక్ దిస్ ఈస్ రాదర్ డేంజరస్ వన్.
0: తద్వారా ఏమైపోతుండాలి, లంగ్స్ లో ప్రవేశించి ఇది ఇస్టోఫీలియా, టైఫాయిడ్, ఇంకా కొన్ని విధమైనటువంటి లంగ్స్ టీబీలు ఇవన్నీ వచ్చి గుండె జబ్బులు కూడా ఒక అభివృద్ధి అవుతున్నాయి.
2: ఆల్ ది డిసీజెస్ ఆఫ్ ది లంగ్ లైక్ ఇస్టోఫీలియా అండ్ టీబీ అండ్ ఆల్సో ది హార్ట్ ప్రాబ్లం.
0: కాదు, నోటితో తీసుకునేటువంటి గాలి వల్ల కడుపు లోపల కూడా అనేక రకములైనటువంటి కొన్ని అనారోగ్యములు ఏర్పడుతున్నాయి.
2: If one inhales through the mouth, a number of diseases would be coming on account of that.
0: Inte kaadu gontu lopala kudanu cancer kuda raavadaniki avakasam untundadi.
2: Not merely that, one is likely to get cancer in the throat on account of these things.
0: Prati okkati kudanu manavu peelchukuneetundi gaali lopalni prana vayu untundadi.
2: In the air that we inhale, there is oxygen.
0: Kanukane mana mokamu పూర్ణ చంద్రుని వలె ఉంటుండాలి.
2: అవర్ ఫేస్ షుడ్ బి సంథింగ్ లైక్ ఫుల్ మూన్.
0: స్పెండర్ పైన ఏ విధమైనటువంటి అడ్డులు తగలకుండా ఉంటుండాలి.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఇన్ ద ఫేస్.
0: అప్పుడే పూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది.
2: దేర్ విల్ బి ఫుల్ హెల్త్ ఓన్లీ దెన్.
0: ఈ పూర్ణమైన ఆరోగ్యం లోపల ఈశ్వర తేజస్సు కూడాను ప్రజ్వలిల్లుతుంది.
2: ఓన్లీ వన్ వన్ హ్యాస్ ఫుల్ హెల్త్, the splendor of divinity will be emanating from the face.
0: Meeku aneka samayallo cheppanu,
2: a number of times Swami has told,
0: chandrunaku manaku aneka sambandhamulu untundadi.
2: There is an inherent and close relationship between the moon and ourselves.
0: Ee chandrunaku oka samudramunaku aneka sambandhamulu untundadi.
2: In the same way there is a relationship between moon and ocean.
0: Ikkada ocean samudram lopala 80% sodium untundadi.
2: In ocean, 80% of it is sodium.
0: Inka 40% calcium untundadi.
2: There is calcium to the extent of 40%.
0: 45% potassium untundadi.
2: There is 45% potassium.
0: Idi yokka quality kudanu chandrulu lopala kuda untundadi.
1: ఈవెన్ ఇన్ మూన్ యు ఫైండ్ ఆల్ దీస్ త్రీ సబ్స్టెన్సెస్ ఇన్ ది సేమ్ రేషియో.
2: చంద్రుడిగా ఉంటున్నప్పుడు ఈ సముద్రం చాలా ఉప్పొంగిపోతుంటుండాలి.
1: Then there will be great response and ebb in the form of high waves in the ocean when there is full moon.
2: కనుక ఆ మూనునుకు మన మనస్సుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే దర్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ది మూన్.
2: మన దేహం లోపల 60% వాటర్, 60 భాగంలో నీరు ఉంటుండాలి.
1: ఇన్ అవర్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇస్ వాటర్.
2: ఈ నీరు లోపల కూడాను ఈ యొక్క సోడియం, ఈ పొటాషియం, ఈ యొక్క కాల్షియం అంతా కూడా ఉంటుండాలి.
1: ఇన్ ద వాటర్ విచ్ ఇస్ ఇన్ అవర్ బాడీ దర్ ఇస్ సోడియం, పొటాషియం అండ్ కాల్షియం.
2: కనుక పూర్ణ చంద్రుడిగా ఉంటున్నప్పుడు మన యొక్క భావములు కూడాను అనేక ఉద్రేకాలుగా సముద్రం ఉప్పొంగినట్టుగా మన భావాలు కూడా ఉప్పొంగుతుంటాయి.
1: When there is a full moon, even our feelings will be welling up in the same way as the waves well up in the ocean.
2: Teliyatam ledu,
1: but we are not aware of it.
2: Ee manasuku uppongipovadaniki kaaranamulu ive.
1: For that kind of welling up of the feelings in the mind, this is the reason.
2: Chaala mandi pichchi vaallaku chudandi, poorna chandrudu anaga పూర్ణిమ రోజు, అమావాస్య రోజు వాళ్ళు అనేక రకమైనటువంటి ఉద్రేకాలకు గురి అవుతుంటారు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ ఆర్ ఇన్సేన్ ఆర్ మ్యాడ్, దే విల్ బి సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ఫుల్ మూన్ టైమ్ అండ్ న్యూ మూన్.
2: కనుకనే ఈ మనస్సు తత్వాన్ని కొంతవరకు నువ్వు చంద్రుడి రూపంలో పెట్టుకుని, ఓ మనసా నువ్వు నాకు అడ్డు రావద్దు, నీవు నాకు అడ్డు రావద్దు అని పని ఒక మహానుభావుడు పాడాడు.
1: ఇన్ ది సేమ్ వే వన్ పర్టికులర్ పర్సన్ keeping mind in the form of a moon just prayed that, oh mind, don't obstruct me, please don't obstruct me.

0: The poet has sung, "O moon, don't come and obstruct. You may be coming, passing across the mountains and the trees. O moon, please do not come and obstruct."
1: ఈ మౌంటైన్స్ ఏమిటి?
2: తరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవోయ్.
1: ఈ కామక్రోధ లోపమోహముల మధ్యనటువంటి మహాపర్వతాలు ఉంటున్నాయి, దాంట్లో నుంచి నువ్వు తొంగి చూస్తున్నావు, వద్దు వద్దు.
0: ఓ మూన్, హీస్ డిస్క్రైబింగ్ అండ్ రిక్వెస్టింగ్ ది మైండ్, కంపేరింగ్ ది మూన్ టు ది మైండ్, అండ్ హీ జస్ట్ సేయింగ్, ఓ యూ, ఓ మూన్, ఓ మైండ్, యూ డు నాట్ జస్ట్ లుక్ బ్యాక్ టువర్డ్స్ ది డిజైర్స్, ది యాంగర్ అండ్ దిస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
1: ఈ తరువులు అంటే ఏమిటి? మొక్కలు. ఈ మొక్కలే మన భావములు. ఈ భావములు అనేటువంటి చెట్ట లోపల కూడా నువ్వు తొంగి చూస్తున్నావు నా వైపున.
0: యూఆర్ లుకింగ్ త్రూ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్. వాట్ ఆర్ దీస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్? దీస్ ఆర్ ఆల్ మై థాట్స్ అండ్ మై ఫీలింగ్స్.
1: డూ నాట్ ట్రై. కాదు
2: చంద్రుడా, రాబోకు రాబోకు రాహు పొంచున్నాడు త్రోవలోనా.
1: రాహు, రాహు అనేటువంటి ఒక గ్రహము, అదే నా అహంకారం. ఇది కాచుకొని ఉంటుండాది, నీ వస్తే ఒక్క నిమిషంలో నీతో స్నేహం అయిపోతుంది, నిన్ను మింగివేస్తుంది.
0: ఓ మైండ్, డు నాట్ కమ్. ఆన్ ద వే యు హావ్ గాట్ దిస్ ఎనిమీ ఆఫ్ ఈగో విచ్ ఈస్ ట్రైయింగ్ టు స్వాలో యు అప్. ప్లీజ్ డు నాట్ కమ్.
1: ఓ మనసా, నీవు అహంకారం అనేటువంటి రాహుతో కూడా చేరద్దు.
0: ఓ మైండ్, డు నాట్ జాయిన్.
1: ఈ రాగద్వేషం అనేటువంటి ఒక పర్వతంలో నన్ను ప్రవేశించద్దు.
0: డు నాట్ ఎంటర్ ఇన్ టు ద మౌంటైన్స్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: దొంగ దొంగగా వచ్చేసేసి నా భావములు అనేటువంటి ఒక వృక్షం నుంచి కూడా తొంగి చూడవద్దు.
0: స్టెల్తిలీ డు నాట్ కమ్ అండ్ పీప్ ఇన్ టు మై ఫీలింగ్స్ అండ్ మై థాట్స్.
1: కనుక నీకు ఒక నమస్కారము. మనసా, నువ్వు నన్ను ఏమాత్రము స్నేహం చేసుకోవద్దు. నేను
0: మై ప్రాస్ట్రేషన్స్ అండ్ మై ఒబేసన్స్. ప్లీజ్ డు నాట్ మేక్ ఫ్రెండ్షిప్.
1: మనసులోనంత వరకే మనకు అనేక భావములంతా వస్తున్నాయి.
0: సో లాంగ్ యాజ్ దర్ ఇస్ మైండ్, యు ఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్.
1: కనుకనే ఓ మనసా, నీవు దైవంతో స్నేహం చేసుకో.
0: ఓ మైండ్, యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ డివినిటీ అండ్ గాడ్.
1: దైవంతో లీనము కా.
0: మర్జ్ ఇన్ హిమ్.
1: దైవంతో ఆటలాడు, దైవంతో పాటలు పాడు, దైవంతో మాట్లాడు.
0: ప్లే విత్ గాడ్, సింగ్ విత్ గాడ్ అండ్ టాక్ టు గాడ్.

0: O Lord, what can I offer to you? The heart which you have given me, the same heart I'll get and offer
1: to
0: నీవు ఇచ్చినటువంటి మనసుది. ఓ లార్డ్, దిస్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ గివెన్ బై యు.
1: నీవు అనుగ్రహించినటువంటివి ఏది చెడ్డవి కాదు.
0: వాట్ ఎవర్ యు హావ్ గ్రేస్డ్ కెన్ నెవర్ బి బ్యాడ్.
1: మనసు మంచిది,
0: మైండ్ ఈస్ గుడ్,
1: కానీ ఈ సహవాస దోషాల చేత ఇది చెడిపోతుంటుండాలి.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది బ్యాడ్ అసోసియేషన్స్ ఇట్ ఈస్ గెటింగ్ రూయిన్డ్.
1: కనుక ఇది నీ సంబంధము, నీ యొక్క స్నేహము ఇది చేసుకుంటే ఈ చెడ్డ స్నేహంతో ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
0: ఇఫ్ మైండ్ గెట్స్ అసోసియేటెడ్ అండ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రూమ్ ఫర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఇది భగవంతునితో స్నేహము చేపించడానికి తగినటువంటి యొక్క మార్గముగా ఉండేటువంటిది ఒక శివరాత్రి అని.
0: దిస్ శివరాత్రి ఈజ్ ఎ డే వెన్ వన్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ గాడ్.
1: అనగా దివ్యమైనటువంటి చైతన్యము సర్వత్రా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేస్తుంది ఈ శివరాత్రి.
0: శివరాత్రి మేక్స్ వన్ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ది సేమ్ డివినిటీ, ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: శివుడు కైలాసవాసి అంటున్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ శివ లివ్స్ ఇన్
1: కైలాసం. అంటే ఎక్కడ ఉంటుండాలి, మౌంట్ అబు దగ్గర ఎక్కడో ఉంటుండాలి అంటారు.
0: వేర్ ఇస్ కైలాస? ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ నియర్ మౌంట్ అబు.
1: కేళిహి ఇది కైలాసం అన్నారు. మన యొక్క ఆనందమే కైలాసము.
0: కైలాస రెఫర్స్ టు అవర్ ఓన్ జాయ్, అవర్ ఓన్ బ్లిస్.
1: ఈ ఆనందమును కంటే మించినటువంటి కైలాసం మరొకటి లేదు.
0: దెర్ ఈస్ నో కైలాసం విచ్ ఇస్ గ్రేటర్ దాన్.
1: నీవు కైలాసం అనేటువంటి ఆనందములో నివసించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ఈశ్వర ఆల్వేస్ లివ్స్ ఇన్ ది కైలాసం.
1: కావలసిన చింతలు పెట్టుకుని మానస సరోవరం దగ్గర కైలాసానికి వెళ్ళినామంటే మనకి ఏమి సుఖం ఉంటుండాలి?
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ మైండ్ ఫుల్ ఆఫ్ వరీస్ ఈవెన్ ఇఫ్ వన్ గోస్ టు మానస సరోవర వన్ వుడ్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్.
1: కనుక మన మనసులో ఆనందాన్ని అభివృద్ధి పరచుకుంటే ఇదే మనకు కైలాసం.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిలైట్ ఇన్ అవర్ ఓన్ మైండ్,
1: ఈ ఆనందం ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ వన్ గెట్ ద జాయ్?
1: ఈ కైలాసము హిమాచల పర్వతము అన్నారు.
0: This Kailasam has been described as one which is Himachala.
1: Hima, Achala. ఈ రెండు ఉంటున్నాయి ఇక్కడ.
0: There are two words, Hima and Achala.
1: Hima అంటే ఏమిటి?
0: What is the meaning of the word Hima?
1: మంచుగడ్డ.
0: It is ice.
1: మంచుగడ్డకు స్వభావం ఏమిటి?
0: What is the nature of ice?
1: చల్లదనం.
0: It will be cool.
1: ఈ ఐస్ గడ్డ ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది.
0: What would be its color? It would be
1: Devapanti empty purity. Any
0: whiteness stands for purity.
1: Achalam. Achalam anaga sthiramga undetundi.
0: Achalam refers to steadiness, firmness.
1: Challadanam ante prashantamu.
0: Coolness refers to
1: chala challabaddadappa prashantanga unnadu anukuntam. Prashantam aneetundi emti ade challadanam.
0: Coolness refers to peace.
1: Purity anaga pavitramu.
0: Purity refers to sacredness.
1: Anaga parishuddhamu prashantamu nischalamu ayinatvanti mana hrudayame himachalamu.
0: Purity, sacredness and steadiness, this is himachalam.
1: Manalo purity aa pavitrata eppudu vastundo?
0: When we get purity and sacredness in us,
1: eppudu prashantata manalo yerpadutundo?
0: When we have peace,
1: eppudu nischalatvam kalugutundo?
0: When we get the steadiness,
1: అప్పుడే ఈశ్వరునికి నివాసం అయినటువంటి యొక్క హిమాచల పర్వతంగా మన హృదయం ఏర్పడుతుంది.
0: దెన్ అవర్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు హిమాచల
1: పర్వతాన్ని వెతకాలంటే కైలాసానికి పోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ సెర్చ్ ఫర్ ఈశ్వర,
1: ఈశ్వరుని ప్రార్థించాలంటే దేవాలయానికి పోనక్కర్లేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ది మౌంట్ ఆఫ్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: దెర్ ఇస్ నో నీడ్ ఈవెన్ ఫర్ గోయింగ్ టు
1: నీ దేహమే దేవాలయము, నీ హృదయమే మంటపము, అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమైనటువంటి సత్తా మాత్రమైనటువంటి చైతన్య స్వరూపమే ఈశ్వరత్వం.
0: యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ టెంపుల్, యువర్ హార్ట్ ఇస్ శాంక్టమ్ శాంక్టోరియం, అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ఎనర్జీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ ఈశ్వరత్వం.
1: అట్టి ఈశ్వర నివాసమైనటువంటి యొక్క మన దేహమును ఎంత పవిత్రం చేసుకోవాలి.
0: సచ్ బాడీ విచ్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, హౌ సేక్రెడ్ విట్ విల్ హావ్ టు కీప్ ఇట్.
1: ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: In what sacred way have we to introduce
1: ఎవ్వరి మనసును నొప్పించరాదు.
0: We should never hurt anyone's feelings.
1: ఎవ్వరి మనసును బాధింప చేయరాదు.
0: We should not harm anyone's
1: ఎవరి హృదయాలకు గాయం కలిగించరాదు.
0: We should not wound anyone's heart.
1: కనుక మనం మానవులుగా పుట్టించాం. వీఆర్ బోర్న్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడనగా అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు.
0: హ్యూమన్ బీయింగ్స్ రెఫర్ టు ద వన్ హూ డస్ నాట్ హూ బిహేవ్స్ వితౌట్
1: ఈనాడు కావాల్సినన్ని చదువులు చదువుతున్నాము.
0: వీఆర్ స్టడీంగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్.
1: ఎక్కడెక్కడో తెలియనటువంటి విషయాలంతా తెలుసుకుంటున్నాము.
0: వీఆర్ ట్రైన్ టు నో థింగ్స్ రిలేటెడ్.
1: ఎందుకోసం ఈ చదువులు? పొట్టకూటి కోసమా?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? ఈజ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్?
1: ఈ పొట్టకూటి కూడా మనకు అవసరమే.
0: Livelihood also is necessary.
1: ఈ పొట్ట ఎందుకోసము?
0: What is the reason for having this particular stomach?
1: అందుని మాదిరి తినటం కోసమా?
0: Stomach is given not to eat everything and anything.
1: సత్యత్వాన్ని గుర్తించుకునే కోసం.
0: It is in order to recognize the truth.
1: మనము సత్యత్వాన్ని గుర్తించుకొనకుండా ఈ చదువులను పెడమార్గములో పట్టించి కేవలము ఒక పశువుల వలె జీవించడానికి మనం ప్రయత్నించుకోవటము, ఇది నిజమైన మానవుని యొక్క తత్వం కాదు.
0: If we use all our education, all our knowledge and all our skills only to earn for eking out a livelihood,
1: nee tindi teetadulto nee yokka vastu vahanalato nee sukapadu tappu ledu.
0: You eat well and you enjoy,
1: kaani ee chaduvunu kuda nu oka sarini kutti margamlo manam upayog pettukovali.
0: There is nothing wrong in that, but you have to use all your education also in the proper way.
1: చదువుకున్నటువంటి మనమే మన ప్రవర్తనలంతా కూడా పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ఉంటుంటే ఇంకా మనకు చదువెందుకు? చదువు కంటే చాకలోడు మేలన్నాడు. ఈ చదువుగా కాకుండా మృగం కూడా మేలుగా ఉంటుండాలి.
0: విత్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇఫ్ వి బిహేవ్ లైక్ యానిమల్స్ ఆర్ డెమన్స్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? ఇట్ ఈస్ సెడ్ దట్
1: చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవాలి.
0: ఇట్ ఈస్ సెడ్ వై స్టడీ థింగ్స్ విచ్ డు నాట్ గివ్ అస్ ఇమ్మార్టాలిటీ? వీ షుడ్ స్టడీ
1: అన్ని మాయ.
0: All life is an illusion.
1: Bhavabandhamulu maya.
0: All this bondage is an illusion.
1: Samsaram adi maya.
0: Family is an illusion.
1: Saavu maya.
0: Death itself
1: maya. Bratukakinta maya lo padalela.
0: For the sake of this illusion, why should we enter into the life?
1: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరు గాంచిన పెద్దవారలైనా.
0: People might have taken great degrees like MAs and BAs. What is the use?
1: సంపదలుండి సద్దాన పరుడైన పుడమికిత్తిని కన్న పుణ్యులైన.
0: If one doesn't earn the fame and the name in the world,
1: ఆయురారోగ్యముల నవరతం నుండి పరిపూర్ణ బలులకు వారులైన,
0: people may be having a long life and all the properties and the wealth,
1: సతతము జపములు తపములు చేయుచు వేదాంతములు నేర్పు విప్రులైన,
0: there may be scholars and brahmins who might have
1: a ప్రభుత్వారు దేనికి నిర్మల చిత్తమునకు.
0: People might have all these things, but they can never be equal to a person
1: parishuddhamaina bhavamu lekunda.
0: If one doesn't have pure feelings,
1: manavutvamunaku viruddhamaina margamulo nadustunte,
0: if one has taken the path
1: kaanthanamunadane ahankara padavachu,
0: one may have
1: balamunadane ahankara padavachu,
0: one may have arrogance and pride of wealth
1: balam janabalamunadane kuda nu garvinchavachu,
0: one may be proud of the fact that
1: kaani daiva balam okkate lekapothe sarva balamunu kuda nu durbalamude.
0: If one doesn't have the strength of divinity, all the other strengths are useless.
1: Kanuka manamu durbalulum kaaradu balulum kavali.
0: We should not develop that kind of weakness.
1: Mana jeevitame daivaniki bali ayipovali.
0: We should offer and dedicate our entire life to God.
1: Ide nijamainatundi manavattam.
0: This is true humanity.
1: Satyanni gurtinchali.
0: Truth must be recognized.
1: Nitya sthanani vetakali.
0: We should make search for a permanent place.
1: Danyamainatundi jeevitanni gadapali.
0: We should live a life of divinity.
1: నిజమైనటువంటి పరతత్వాన్ని పొందాలి.
0: వు షుడ్ రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ పర.
1: అదే రాకపోకలు లేనటువంటి స్థానం.
0: దట్ ఈస్ ది ప్లేస్ విచ్ ఈస్
1: శాస్త్రము. మనం ఎన్ని చదివినప్పటికి ఎన్ని విన్నప్పటికి ఇది మహాఘోరారణ్యములు.
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ ఇన్ స్టడీ ఫర్ హవర్ లాంగ్ టైమ్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వైల్డ్ ఫారెస్ట్.
1: ఈ యొక్క అరణ్యము లోపల మనం ప్రయాణం చేసేటువంటి వారము ఎక్కడికి పోయి చేరుతామో ఎవరికీ తెలియదు.
0: If we are traveling in this wild forest, we do not know where we reach.
1: Aranyamulo margamadhyamulo undinatvanti vaniki edovo ekkada pothundo kuda teliyadu.
0: If one is found in the middle of such a wild forest, one doesn't know where he will be landing.
1: Shastramulu anni kudanu dattamaina aranyamulo vantivi.
0: Scriptures may be compared to wild forests.
1: Idi vinnanta matramna prayojanam ledu.
0: There is no use merely listening to them.
1: Deeni yokka yadarthamunu gurtinchukoni nadachali.
0: We'll have to recognize the true meaning and conduct ourselves and take the path.
1: Idi aneka shastramulu aneka rakamulaina vishayalu bodhisthunnayi.
0: Different scriptures
1: టీచర్స్ విల్ బి గివింగ్ డిఫరెంట్ ట్రూత్స్. ఒకే విషయాన్ని ఒక శాస్త్రం ఒకటి రీతిగా చెప్తే మరొక శాస్త్రం మరొక రీతిగా చెప్తుండాలి.
0: వన్ స్క్రిప్చర్ మే బి ఎక్స్ప్లెయినింగ్ ది ట్రూత్ ఇన్ ఎ పర్టికులర్ వే, అనదర్ స్క్రిప్చర్ మే బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: కనుక ఈ అరణ్యములో మనం ప్రవేశించకుండా,
0: therefore without entering into
1: సులభమైనటువంటి మార్గము,
0: we have to take to a easy path.
1: నచపాంసి నతీర్థానాం నశాస్త్రానం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
0: Therefore there is no,
1: మనం తీర్థయాత్ర చేసినా పుణ్యక్షేత్రములు వెళ్లినా,
0: అనుష్ఠానం
1: చేసినా,
0: జపతపాలు
1: ఆచరించినా,
0: జపాలంతా
1: చదివినా,
0: రీడ్ స్క్రిప్చర్స్,
1: సద్భావమే మన హృదయంలో లేకపోతే ఇవన్నీ నిరుపయోగమే.
0: If we don't have good thoughts in our heart, good feelings in our heart, all this will be useless.
1: Sasangatvame manalo lekapothe mana jeevitam anta vyartham.
0: If we don't have good associations, our life would be a waste.
1: Kani ee naadu kali prabhavam,
0: but today it is the impact and the influence of kali.
1: Mata vinaru manasichi cheppina,
0: when one tells with a lot of fondness, people are not prepared to listen. They are not prepared to listen good word, but they are prepared to take bad words.
1: మంచి మాటలు వేలకు చెప్పినా మీ యొక్క చెవుల్లో చేరటం లేదు.
0: Even if a thousand good words are told,
1: ఎవరైనా చెడ్డ మాట ఒకటి చెప్పిందా హృదయానికే పోయి చాటుకుంటుంది.
0: Even if a bad one single bad word is said, it
1: makes ఇవారు నన్ను ఎరుగంగని ఎత్తురా.
0: Can such people understand me? Can they recognize me?
1: రాయిత్రాగి తన నేను మరచిన తన్మయత్న మగునే.
0: ఇఫ్ వన్ ఫర్గెట్స్ వన్స్ బాడీ గెటింగ్ డెడ్ డ్రంక్, కెన్ యూ కాల్ దాట్ యాజ్ లూజింగ్ వన్ సెల్ఫ్ ఇన్ గాడ్ అండ్ డివినిటీ?
1: ఇంకా నాలుగోది చాలా ముఖ్యమైనటువంటిది, భార్యపై అలిగియు పస్తు పరుండిన అది గొప్ప ఉపాసనగున.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సపోజ్ యూ బికమ్ యాంగ్రీ విత్ యువర్ వైఫ్ and then
1: bharya paina kotladadini annam telukunda unte adi nenu upasam chesanu anukuntama?
0: Idu upasam kadu, pastu. If you quarrel with your wife and then do not take the food, can you call it as fasting? No,
1: upavasamu. Upasamipamu, daivaniki samipanga poyetuvanti okka margame upavasamu.
0: The word upavasa has a great significance. Going nearer to God, this may be described.
1: Annaniki dooranga unte upasam avutunda?
0: If you keep yourself at a distance from food, can you
1: describe it? Manam telusukovalsinatundi kalamunu chaala pavitram cheyali.
0: The most important thing that we have to learn today is we have to make
1: prati ratri kunu manaku shivaratri.
0: Every night is shivaratri for us.
1: Chikati yendu daivattam aneetundi yokka velthunu manamu abhiruddhi parchukovali.
0: In the darkness of night we have to develop the
1: chikati lone velturuku viluvu untundadi kani chikate lekapothe velturuku viluve ledu.
0: Light has value only when there is darkness, otherwise it doesn't have its
1: value. Kashtamulu yendu nashtamulu yendu dukkhamulu yendu vicharam aneetundi ee chikati yende daivam aneetundi naavam ane velturunu abhiruddhi parchukovali.
0: Therefore in all the troubles, in all the problems, in all the sorrows, we have to develop this particular principle of divinity which sheds illumination and light.
1: కనుక మనము ఏదో ఒక సంవత్సరంకు మాత్రమే శివరాత్రమని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దానిని మనము భావించుకోవటం చాలా పొరపాటు. క్షణ క్షణము కూడాను నిత్యము ప్రతి రాత్రి ప్రతి క్షణము కూడాను ఒక శివరాత్రి గాని దైవం యొక్క దినము గాని దైవం యొక్క క్షణము గాని మనం భావించుకోవటం, ఇది సరి అయినటువంటి శివరాత్రి యొక్క అర్థము. శివత్వం అనేటువంటిది ఈ తత్వమే.
0: టు థింక్ ఆఫ్ శివరాత్రి వన్స్ ఇన్ ఇయర్ ఇస్ నాట్ ది కరెక్ట్ థింగ్. Every minute, every day, every night, we'll have to think of divinity and sanctify the time principle. Then only that is, in fact, truly speaking, you are yourself Shiva.
1: Kanuka neevi Shivudavu.
0: You are Shiva.
1: Tannu neevu gurtinchuko. Tannu taanu telusukovatame Shivattvam.
0: You are Shiva. You have to understand your principle. Recognizing and understanding one's principle itself is Shiva Tattva.
1: భజన వినాశుక

0: Let us start understanding this by listening to what Bhagwan says on different names and forms of divinity. In the discourse clip that you will hear just now, Bhagwan starts with a reference to the court of King Janaka and he explains a very deep Vedantic truth through a beautiful episode.
1: Janaka Maharaj Astanam Lopala.
2: There in the court of Janaka, King
1: Yajnavalkya,
2: the great scholars like Yajnavalkya,
1: Kani Atarik Minchinavaru Marokaleru,
2: none would ever excel him.
1: Kani Asavalopala.
2: There in the court.
1: Gargi Vakati Matame Chikundi.
2: There stood up one Gargi.
1: Ame Yajnavalkya Anek Rakamura Prestal Vestu Chindi.
2: She went on questioning Yajnavalkya.
1: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
2: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు. కానీ యాజ్ఞవల్క, మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
2: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యువర్ వన్ ఆఫ్ విజ్డమ్, ద గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
2: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశం మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
2: Let me know what is present between the sky and the earth. He could not reply. Are you prepared to tell me the names of all the objects present on this planet earth? He could not answer. Then Gargi said,
1: Bhumi akasame, akasamu akasame, samasta padatmulu akasaswarupame.
2: In fact, the earth, you find the space. There you find the space in the sky.
1: Anta nastimainatundi. Akasham gaganam shunyamanindi.
2: And in fact she said that the entire sky over there.
1: Anta vakate. Ekam satipravahudavadanti. Anta daivatam tappa marokati ledani.
2: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Kanukani ee naadu manushulani, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ,
1: మనుషులు మనుషులు కాదు,
2: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్
1: బీయింగ్స్, తోలు బొమ్మలే,
2: అండ్ దే ఆర్ జస్ట్ పర్ఫెక్ట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
2: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
2: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వాళ్ళు దైవంగా మీకు గోచరి.
2: ఇఫ్ యూ హ్యావ్ ద డివైన్ విజువలైజేషన్ యూ విల్ హ్యావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: భావం నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ద విజన్.
1: కనుక జగత్తంతా దైవ స్వరూపమే.
2: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపండి.
2: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
2: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
2: First we have to recognize this truth.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
2: We should not fragment, classify, categorize as Hindus, Christians and Muslims, so on.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి,
2: we have to give up the differences on grounds of
1: మతిని విశాలపరిచి,
2: we have to expand our vision mind.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
2: And we have to provide place only for one in our heart.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
2: when we have
1: such humanity,
2: when we have the devotion and sincerity, there's
1: మన మతం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
2: We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒక్కే మతమే.
2: In fact, everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
2: What is that religion?
1: మానవత్వం అనే మతమే మతం.
2: And that's the religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
2: And we should never lose this, get out of this religion of humanity.
1: Human quality అది పెట్టుకోవాలి.
2: That's what we have to keep always.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
2: Humanity is not something different.
1: హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
2: The feeling that there dwells God in our altar of our heart.
1: హృదయమే లేకున్నా,
2: when there's no heart,
1: వాడు క్రిస్టియన్ కాదు.
2: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా,
2: there's no heart,
1: వాడు మమ్మం దికాడు.
2: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా,
2: when there's no heart,
1: వాడు హిందువు కాదు.
2: He is no Hindu.
1: హృదయమే లేకున్నా, వాడు సిక్కు కాదు.
2: When there's no heart, he is not a Sikh.
1: కానీ వాడెవడు?
2: Then we see.
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
2: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుందని అన్నాడు.
2: అండ్ హీ సే సచ్ ఎ పర్సన్
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
2: అండ్ దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టి ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
2: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
0: So that was from Bhagwan's Divine Discourse on December 25th, 1999. For those not familiar with Hindi, the third word in this line, Ek, means one. The fourth word, He, means is. And the fifth word, Naam, means name. Allah and Ishwar are names everyone is familiar with. So in this line, we adore the Universal Lord through His different names, Allah, Ishwar, and so on. Let's move on to the second line.
3: Bhaj re manva baba naam.
0: Bhaj re means chant. Manva refers to man. Baba, the third word. Swami has very beautifully explained how B-A-B-A means being, awareness, bliss, Atman, Sat, Chit, Anand, Atman. In fact, Bhagwan did not stop with this. Swami said, you too are Sat, Chit, Anand, Atman. The only difference is you are not aware of it. You have not discovered it and you have not revealed it yet. Serve in the spirit I have indicated, and that is one of the ways through which you can make this discovery. So in this line, Bhajare Manuva Baba Naam, we chant the name of Baba. We pray to Him to elevate our consciousness from the level of the mundane to the level of the divine, so that we too can realize the innate divine within ourselves and in everything around us. Let's move on to the third line.
3: Allah Ishwar Ek Hi Naam.
0: This is a repeat of the first line, so we move on to the next line.
3: Allah Bolo Ishwar Bolo Bolo Sai Ram.
0: Bolo means to chant. Sai Ram is a new word, and Sai Ram is that word which is the most potent word for all Sai devotees, for everyone, because this name means truth. This name means that the Lord comes down again and again. This name means the coming together of all forces of the universe to help us in our worldly existence. This name is the Emancipator. This name is Truth. This name is Peace. This name is Bliss. So in this line we call out to the Divine Master through various names, Allah, Ishwar, and Sai Ram, our beloved Satya Sai. Let's move on to the fifth line.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: విద్యయే మానవునికి సౌందర్యము.
1: ఇట్స్ ది ఎడ్యుకేషన్ దట్ బ్రింగ్స్ బ్యూటీ టు మ్యాన్కైండ్.
0: విద్యయే మానవుని గుప్త ధనం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ట్రూ వెల్త్.
0: విద్యయే మానవుని యొక్క శక్తి సామర్థ్యము.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ కన్ఫర్స్ ది స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ.
0: విద్యయే కీర్తి భోగముల యొక్క యశస్సు.
1: ఇట్స్ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ ఆల్ ది రెప్యుటేషన్.
0: విద్యయే గురువులకు గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విదేశములలో విద్యయే మనకు నిజమైన బంధువు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ట్రూ రిలేషన్ అబ్రాడ్.
0: విద్యయే మనకు మూడవ నేత్రము.
1: ఎడ్యుకేషన్ ఇస్ ది థర్డ్ ఐ.
0: రాజస్థానమునందు విద్యకే తగిన గౌరవం నందితురు కాని ధనమునకు కాదు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎంపరర్స్ ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ దట్ ఇస్ వాల్యూడ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి విద్యను నేర్వనటువంటి వాడు వింత పశువు అని నిరూపించింది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద వన్ బిరెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎనిమల్.
0: మానవుడు సంస్కృతిని పొందినను పొందకపోయినను, చదువు సందడియందు సంస్కారము సాధించినను సాధించకపోయినను సంవత్సరములు జరుగుతూనే వస్తున్నది.
1: Whether he carries on well or not, whether studies or not, the whole world goes on.
0: అయితే మానవులకు జీవితమునకు కేటాయించినటువంటి ఆయువు క్రమక్రమేణా కూడాను కరిగిపోతున్నది.
1: But the life span is melting day by day.
0: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే మానవుడు కాయమును వదులుతున్నాడు.
1: Before realizing the responsibility, man is leaving his life.
0: ఆలోచించగల ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగములో విరివిగా కనిపించుచున్నవి.
1: In the field of education, there are many people who are in full of confusion.
0: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి ఈ రంగమునందు పుష్టివంతమైనగును సంతృప్తి ఎంతవంతమైనగును నిరూపించేటువంటి బాధ్యతను విద్యా సంస్థలు అందించవలసినటువంటి తత్వమును ఈనాడు విస్మరించింది.
1: The educational institutions have forgotten the basic fact that it has to give satisfaction to everybody in every field of life.
0: విద్య యొక్క ఆదర్శములు ఈనాడు అడుగంటిపోయినవి.
1: The ideals of education are totally lost today.
0: విద్యారంగములో ఉండవలసినటువంటి కేవలము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంస్థ ఈనాడు నిర్మూలమైపోయినది.
1: There is no creativity in the education field today.
0: గౌరవ మర్యాదలు మంట కలిసినవి.
1: The courtesy and respect are totally burnt.
0: సరస్వతి పర్ణశాలి అయిన విద్యారంగంలో ఈనాడు లక్ష్మి ప్రవేశించినది.
1: The institutions of knowledge, Saraswati Nilaya, have become the institutions of
0: kanaka tatti vidyarthi kudanu adhika dhanamunu sampadinchalani ye margamunandaina ye yukti andaina taanu goppa srimantudu kavalaneetundi aashayanni vidyarthi penchukuntunnadu.
1: The students have concentrating on the field of education, keeping in view the money they would get, the high pay they would receive.
0: త్యాగము సౌశీల్యము నీతి నిజాయితీ ఉండవలసినటువంటి యొక్క ఈ విద్యారంగమునందు ఈనాడు ఏ విధమైనటువంటి యొక్క నీతికి స్థానం లేక జీవితమునే వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: ది ఎడ్యుకేషన్ విచ్ షుడ్ ఎయిమ్ ఎట్ ది సాక్రిఫైస్ క్యారెక్టర్ మొరాలిటీ ఇంటెగ్రిటీ దట్ ఆల్ గాన్ టుడే.
0: ప్రతి విద్యార్థి కలిమిని చెలిమిని బలమును పెంపొందించుటకై ప్రయత్నిస్తున్నాడు కాని గుణమును పెంపొందించుటకై ఏమాత్రమూ కృషి చేయటం లేదు.
1: టుడే ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ స్ట్రైవింగ్ టు ఇంప్రూవ్ అపాన్ ద క్యారెక్టర్. ఇట్ ఓన్లీ ఎయిమ్స్ ది ఫ్రెండ్షిప్ అండ్ వెల్త్.
0: గుణము లేని కలిమి గుణము లేని చెలిమి గుణము లేని బలము నిరుపయోగము.
1: ద ఫ్రెండ్షిప్ ద వెల్త్ Without character, they are useless.
0: వైరు లేని కరెంటు, నీరు లేని పంట, పంతులు లేని గుడి ఉండినట్టుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద వైర్ వితౌట్ ద కరెంట్ అండ్ ద ఫీల్డ్ వితౌట్ వాటర్ సప్లై అండ్ ఎ స్కూల్ వితౌట్
0: కనుక విద్యార్థికి గుణమే ప్రధానము.
1: ఫర్ ఎ స్టూడెంట్ క్యారెక్టర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ గుణమనేటువంటి ఒక సంస్కృతిని ప్రధానంగా భారతీయులు దీనిని పాటించవలసినటువంటి ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ దిస్ కల్చర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విచ్ హెస్ గాట్ టు బి అబ్జర్వ్డ్.

0: You leave the path of righteousness, but you speak about righteousness. Will you be respected?
1: Papa bhitiyu lenetti bhavamunna.
0: You have no fear of sin.
1: Papa bhitiyu lenetti bhavamundi.
0: You are simply ignorant, commit. I have no fear of sin.
1: Papa panulanu cheyakudu prakrutiyandu.
0: And you commit all kinds of sins in the world.
1: ఇంకా నైనను ఈ సత్యం ఎరిగ మీరు.
0: అట్లీస్ట్ నో దిస్ ట్రూత్ నౌ.
1: భరత పుత్రులమని పేరు బడయరయ్యా. భరత పుత్రులమని పేరు బడయరయ్యా.
0: అట్లీస్ట్ నౌ గెట్ ద నేమ్ దట్ యువర్ ట్రూ సన్స్ ఆఫ్ భారత్.
1: పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులమని పేరు పొంది భారత తత్వాన్ని గుర్తించుకోలేక కేవలము భౌతికమైన జీవితమునే సత్యముగా వ్యక్తం గావించుకోవటం, ఇది చదువుల యొక్క సరి అయిన గుర్తులు కావు.
0: Having been born in Bharat, having been called Bharatiyas, if you do not understand the culture, if you go by the worldly way, it is not the sign of education.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: లెండు, మేలుకొండు.
0: Arise, awake.
1: ఇది నిద్రించవలసిన సమయం కాదు.
0: This is not the time for sleep or slumber.
1: భరతమాత యొక్క కలవరేకల వంటి కన్నుల నుండి కాచుచున్నటువంటి యొక్క కంటిదారలు మీరు కనిపించడం లేదా?
0: Are you not seeing the Bharat Mata shedding the tears?
1: ఎందుకోసం భరతమాత కంటిదారలు కాచుచున్నది?
0: Why should she shed the tears?
1: తన పుత్రులైన భారతీయులు పవిత్రమైనటువంటి గుణములను విసర్జించి కేవలం భౌతికమైన జీవితమే సత్యమని విశ్వసించి మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మదర్ భారత్ ఈ షెడ్డింగ్ టియర్స్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద సీక్రెట్ లైఫ్, వీ గో బై దిస్ ఎఫెమరబుల్ ట్రాన్సెంట్ లైఫ్ అండ్ లాస్ట్ ద హ్యూమన్ వాల్యూ.
1: నీతి నిజాయితీనే మానవుని యొక్క ప్రధాన పక్షములని విశ్వసించలేకపోతున్నారు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ that is the morality and integrity which are most important.
1: Kanuka prati bharatiyudu kudanu ee bharatamata yokka shokamnu challarche nimittamai meeru ee bharatiya sanskruti yokka margamunu anusarinchatam atyavasaram.
0: It's most essential that we should pass, that one should observe the culture of Bharat and relieve the suffering of Bharatamata.
1: Samam samagrata సమైక్యత అనేటువంటి ప్రాణముల వంటి భారతీయ సంస్కృతను ప్రతి విద్యార్థి కూడాను పాటించాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ స్ట్రైవ్ అండ్ అబ్జర్వ్ ద ఇంటెగ్రిటీ, ద యూనిటీ.
1: సమగ్రత సమైక్యత లేకపోవటం చేతనే దేశం చిన్న భిన్నమైపోతున్నది.
0: బికాస్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, కోఆర్డినేషన్ అండ్ యూనిటీ, ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఈనాటి చదువు యొక్క సరి అయినటువంటి అర్థమనే గుర్తించుకోలేకపోతున్నారు.
0: టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటో అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై ఎడ్యుకేషన్.
1: కేవలము చదవటము, వ్రాయటము, చెప్పటము, వినటము ఇంత మాత్రమే చదువుగా భావిస్తున్నారు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ రైటింగ్, రీడింగ్ అండ్ లిసనింగ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: Do you call them all educated if they know how to write and read?
1: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతుడగున?
0: By merely acquiring degrees do you call them educated?
1: సుజ్ఞానము సుకృతిలేక విద్యను సద్విద్యలగున?
0: Without discernment and spiritual knowledge can that be educated?
1: బ్రతుకుటకేంటి విద్యన్నా? బ్రతుకులేది పశుపక్షులు?
0: If education is just for a living, don't you find the birds living there?
1: బ్రతుకు కోసం కాదు విద్య.
0: Education is not for a living.
1: జీవితం కోసం విద్య.
0: Education is for life.
1: అది నిత్య సత్యమైనటువంటి యొక్క జ్ఞానము.
0: That is the eternal wisdom.
1: కానీ ఈనాటి ప్రపంచము ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: But the world has not recognized this truth.
1: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలే సత్య నిత్యమని భావిస్తున్నారు.
0: They consider the secular worldly knowledge as eternal truth.
1: ఇది కేవలము బాహ్యమైనటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి యొక్క తెలివితేటలు.
0: That's all merely external outward intelligence.
1: ఈనాటి విద్య తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణమును పెంచటం లేదు.
0: The modern education is developing our intelligence, but not the quality
1: character.
0: Education today develops our intelligence and not even little of character.
1: కోటి విద్యలుండి గుణములేకున్నచో విలువ ఏమి దాని ఫలమదేమి.
0: With all forms of education, umpteen number forms of education, without character, what is the use, what is the consequence, results of such
1: education? ఇట్టి విద్యను నేర్చి మన దేశమునకు ఏమి ప్రయోజనం?
0: What is its use in our life?
1: సాంఘిక సంక్షేమాన్ని గుర్తించి మానవతను మనగడం జరుపుకోవాలి.
0: We have to recognize the social welfare and lead our lives.
1: మానవత కంటే విశాలమైనటువంటి ఈ సృష్టి.
0: This creation is so vast.
1: సృష్టిలోని అంతర్భాగమే మానవుడు.
0: Man is part and parcel of this vast creation.
1: కనుక సృష్టి యొక్క అంతర్భాగమైన మానవుడు సృష్టి యొక్క రహస్యాన్ని కూడాను చక్కగా గుర్తించాలి.
0: Man being part of creation should understand the secret of nature.
1: ఇట్టి పవిత్రమైనటువంటి విద్యలు ఈనాడు మనకు చాలా కరువు అయిపోయినవి.
0: Such sacred knowledge is rare today.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే నిజమైన విద్య.
0: The true education is the one which is the combination of moral, ethical,
1: science and technology అనేటువంటి విషయంలో ఇది చాలా అవసరమే.
0: It's most essential.
1: ఇది దేనికి? జీవితోపాధి.
0: What for? It is for the
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: That's all meant for a living.
1: కానీ మనకు కనిపించినటువంటి యొక్క జీవిత పరమావధి కూడా ఒకటి ఉన్నది.
0: But there is a goal of life, purpose of life, which we don't see.
1: జీవనోపాధి జీవిత పరమావధి అనేటువంటి రెండు విద్యలను మనం ఈనాడు నేర్చాలి.
0: We have to learn today two types, one for a living, another for life.
1: జీవనోపాధి నెగటివ్.
0: This living is negative.
1: జీవిత పరమావధి పాజిటివ్.
0: The goal of life is positive.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము ప్రకటిస్తుంది వికసిస్తుంది.
0: These two combine and express manifest human life.
1: ఈనాటి నీతి యొక్క ప్రకటితనే నిజమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది.
0: It is only manifested in the morality that blossoms human quality.
1: నీతియే లేకుండినా మానవత్వమునకు విలువే లేదు.
0: Without character, human life has no value.
1: నీతి నియమాలు గ్రంథాల నిలచిపోయే.
0: The morality and all the discipline is limited to
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: The heart becomes center of all foul dirt.
1: చేతులంతయు స్వార్థంకు చేతులయ్యే.
0: All selfishness has taken to action.
1: ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: In today's education, this is the progress.
1: ఏమిటి మన ప్రోగ్రెస్?
0: Where is our progress?
1: ఎంతో విద్యలో ప్రోగ్రెస్ పొందింది. ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: ఎందులో మనం ప్రోగ్రెస్ లో ఉంటున్నాం?
0: In which direction we have progressed?
1: తిండి తీర్థాదుల్లోనా?
0: What is it for this?
1: లేక నిత్య జీవితంలోనా?
0: In daily life?
1: కాదు కాదు.
0: No.
1: ఏదో భౌతికమైన లౌకికమైనటువంటి విషయాల్లో మనం చాలా ప్రోగ్రెస్ పొందినాం.
0: We have progressed in the worldly sense.
1: లౌకికంగా కేవలము వైజ్ఞానికంగా ఈనాడు మానవుడు ఉన్నత స్థాయిని చెందాడు.
0: Man has occupied exalted position in science and
1: కానీ నైతికాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But he has forgotten the moral aspect.
1: నైతిక విలువ దినదినమునకు దిగజారిపోతుంటాది.
0: The moral values are declining day by day.
1: కనుక మొట్టమొదట నైతిక విలువను మనం పెంచుకోవటకై ప్రయత్నించాలి.
0: So we must make effort to develop moral values first.
1: 90 crore భారత పుత్రులు ఉండి కూడాను
0: Though there are 90 crores of sons,
1: భర్త మాత యొక్క శోకాన్ని నివారణ గావించుకోలేకపోతున్నారు.
0: We are not able to make our motherland happy.
1: భర్త మాత శోకమును నివారణ గావించలేనటువంటి ఈ భర్త పుత్రుల యొక్క ప్రయోజనం ఏమిటి?
0: What is the use of the sons of the soil if they cannot relieve the misery of the motherland?
1: తల్లి చింత తీర్చలేని తనయుల బ్రతికేలి కమ్మ.
0: If we don't make her happy, what for is this life?
1: కనుక భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి హృదయాన్ని నొప్పించినటువంటి యొక్క మార్గాన్ని అవలంబించాలి.
0: సో యూ షుడ్ ప్రొసీడ్ దట్ పాత్ హాస్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ, నాట్ టు హర్ట్ ఎనీవన్.
1: అన్ని దేశములకు భారతదేశము ఆదర్శవంతమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది భారత్ దట్ పాసెస్ ఆన్ ద హెరిటేజ్
1: తరతరముల నుండి అనేక విధములైనటువంటి యొక్క పవిత్రతను ప్రబోధిస్తూ సర్వ దేశములకు ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
0: It Bharat teaches all sorts of teachings and sacred things to the rest of the countries of the world.
1: ఈనాటి చదువులు ఎందు ప్రోగ్రెస్ మీరు విచారించవచ్చును.
0: Just inquire the progress in modern education.
1: కూడు పెట్టిన వానిని కూలద్రోయు.
0: It will harm the very person who feeds you.
1: ఏలు చేసిన వానికి కీడు చేయు.
0: The modern education makes you harm the very one who helps you.
1: విద్య నేర్చిన వానిని వెక్కిరించు.
0: It will make fun of the very teacher who teaches you.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: This is the progress in modern education.
1: ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: This is the progress in today's education.
1: ఏదో మన ప్రభుత్వము పల్లె పల్లెలు ఎందుకు ఒక పాఠశాలను స్థాపిస్తుండాలి.
0: Our government is starting an educational institution every day. కోట్ల
1: ధనమును ఖర్చు చేస్తుండాలి.
0: The government spends crores of money.
1: కానీ ఇంత ధనమును ఖర్చు చేసి ఇవన్నీ విద్యా సంస్థలు అభివృద్ధి గావించుకున్నామని తమకు తామే వర్ణించుకుంటున్నారు, కానీ విద్యల యొక్క ఫలితం ఏమిటి అనేటువంటిది గుర్తించుకోవటం లేదు.
0: గవర్నమెంట్ ఇస్ హ్యాపీ బై స్టార్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్పెండింగ్ మనీ.
1: మన ప్రాచీన మహర్షులందరూ కూడా ఈ విద్యను నేర్చే నిమిత్తమై ఏ విధమైనటువంటి యొక్క తత్వాన్ని అవలంబించినో కొంత విచారించాలి ఎనుకకు తిరిగి.
0: We have to investigate the procedure followed by the ancient sages in the field of education.
1: మన భారతీయులు త్యాగమునకు ఒక పట్టం కట్టారు.
0: Our Bharatiyas have kept sacrifice on the top.
1: Dharmanni andalamekkinchar.
0: They kept the dharma righteousness on the top.
1: Nyayaniki kankanam todigaru.
0: They were determined to uphold justice.
1: Satyanni swagatam chesar.
0: They have welcomed the truth.
1: Ee vidhamainatundi oka sadgunamula chetanu satpravartana chetanu sadalochana chetanu Bharatiya samskrutini netikkudunu aru nilabettu vacharu.
0: Because of these good qualities, good behavior and good conduct, they are just spoken of today and today.
1: మీరు భారతీయ చరిత్రను ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడండి.
0: Just look back the history of Bharat for a moment.
1: భారతీయులు ఏనాడు కూడాను ఇతర దేశములపైన దండయాత్ర చేసినటువంటి యొక్క విషయం ఎక్కడ కూడాను లేదు.
0: There is no incident when Bharatiyas attacked any other foreign country.
1: భారతీయులు న్యాయమునే ఆశ్రయిస్తూ వచ్చారు.
0: Bharatiyas are always after justice.
1: ధర్మమును కాపాడుకుంటూ వచ్చారు.
0: They protected dharma.
1: సత్యమేమన్న ప్రాణముగా విశ్వసించుతూ వచ్చారు.
0: They consider truth as very life.
1: ఇతరులు భారతదేశం పైన దండెత్తి వచ్చినప్పుడు విధి లేక వారిని ఎదుర్కోవలసి వచ్చింది.
0: When the foreigners invaded this country, they had to resist them.
1: అంతే కాని భారతీయులు తమంతకు తాము ఏ దేశం పైన కూడా దండయాత్ర చేయలేదు.
0: They only protected and resisted, but they never invaded any other country.
1: Itara deshasthulu bharatiyulu yokka sampattini dochukoni poyaru, kaani bharatiyulu ye sampattini ye desham yokka aastini vaaru dochukoledu.
0: Many other foreigners have looted the wealth of this country, but Bharatiyas never did that.
1: Bharata sampattini dochukovatame kaakunda bharata samskrutini kuda nu kala raasaru.
0: It's not only the wealth that is taken out, the culture is also subdued.
1: Vyaktiki vyaktiki sambandha bandhavyanni dooram cheyinchaaru.
0: They have also kept a distance between an individual and individual.
1: మాటలో చిచ్చు పెట్టారు.
0: And they kept all
1: సంబంధాలను చీల్చి వేశారు.
0: There's no relationship.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భారతదేశానికి అందించటం చేతనే భారతదేశం ఈనాడు ఇట్టి దుస్థితికి పాలైపోయింది.
0: Because of such conditions prevailed at the time, this is the present position of Bharat today.
1: నిజముగా భారతదేశం యొక్క చరిత్ర ఎంత పవిత్రమైనటువంటిదో మీరు ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడండి.
0: Just look back, understand the sacredness of the history of Bharat.
1: Bharata charitramulandu pavitramainatvanti gunamule pradhanamainatvanti yokka margamuluga chegurtutu vachindi.
0: The history of Bharat will tell you that a sacred quality show the main part.
1: Parama bhagyavantamainatvanti Bharata desamunu aadhyatmika sampattini naitika vilavalanu ee naadu gurtinchukoleka vidyarthulu deenni oka apahasyanga chustu vastunnaru.
0: The spiritual wealth and the moral wealth of this country is made fun of by the students today.
1: ఇది కేవలం అనాగరికతగా భావిస్తూ వస్తున్నారు.
0: They call it uncultured.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఈ విధంగా మీరు తలంచరాదు.
0: You should not think so.
1: భారత దేశము త్యాగమునకు సౌజన్యమునకు సౌశీల్యమునకు సౌభాగ్యమునకు నిలయమైనటువంటిది.
0: Bharat is the center of sacrifice, the beauty and fraternity in character.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములతో వర్ధిల్లినటువంటి ఈ భారతదేశమును ఈనాటి ఆధునికమైనటువంటి విద్యల చేతనే దీని యొక్క కీర్తిని ప్రతిష్టలను వ్యక్తము గావిస్తున్నారు.
0: భారత్ విచ్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ ఈస్ నౌ ఇన్ ద ప్రెసెంట్ పొజిషన్ బికాస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: కనుక భారతదేశము లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములు అప్రవర్తన అనేటువంటిది ఏనాడు కూడా ఎరుగును ప్రాచీనుడు.
0: The ancients of Bharat have never known the unrighteousness or injustice or falsehood or lie.
1: ee naadi dusthiti ante kulnu vaaru naati poyina vittanamulu yokka phalamule.
0: All that we reap today are the seeds sown by them.
1: Manamu kevalamu videshiyulaku manam daasulavutunname kaani swadesham yokka samasthala yokka tattvanni manam gurtinchukolekapothunnamu.
0: We want to become the slaves to foreigners, but we don't know our
1: own nature. Bharatadesham samasthi jeevitame kaani vesti jeevitam kaadu.
0: Bharat speaks of the collective community life.
1: Samasti bhajanale kaani vesti bhajanalu kaadu.
0: It's only community benefit that
1: samasti karmale kaani vesti karmalu kaavu.
0: It is only community society, not the individual.
1: Kanukane vedam kudanu sahasra shesha purusha sahasracha sahasrapat anta samasti tone koodi vachindi.
0: It is all community feeling or society.
1: Ee naadu manam andaru bhajan chestunnamu.
0: Today we do bhajan.
1: Prachina kaalamulandu గురునానక్ కుడను సమస్తి భజన అనేటువంటి దాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో టాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాంగ్రిగేషన్ వర్షిప్.
1: ప్రాచీన మహనీయులు అందరి కూడాను భారతదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సత్ సంపత్తిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఏన్షియన్స్ హావ్ షోన్ ద ట్రూత్ఫుల్ పాత్ టు భారతీయస్.
1: కానీ ఈనాడు సత్ సంపత్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాదు.
0: బట్ టుడే వి డు నాట్ నో వాట్ ఇస్ ట్రూ.
1: సదాచారం అంటే ఏమిటో అర్థం కాదు.
0: వి డోంట్ నో గుడ్ కండక్ట్.
1: కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారా దేశమా.
0: వి ఆర్ ఆల్ ఫూలిష్. కెన్ యూ కాల్ ఇట్ భారత్ నౌ?
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నదే మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్ ఇస్ బ్యూటీ.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ రిచువల్స్ ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ ఇస్ నో బ్లెస్.
1: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: ఆఫ్ ఆల్ ది స్వీట్ ఫీలింగ్స్ వాట్ ఎల్స్ ఈస్ గ్రేటర్ దాన్ ది ఫీలింగ్ ఆఫ్ ఎ మదర్.
1: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ సేస్ ద క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లా.
1: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
0: వీఆర్ గివెన్ టుడే ద ఫారెన్
1: దేశ విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకతే.
0: వీఆర్ గివెన్ ద సోర్స్ ఆఫ్ ద డ్రెస్ అండ్ ద ఫ్రీడమ్.
1: హౌరా ఏమందు భారత పాలనందు.
0: Alas, what is to be said about Bharat administration?
1: Yenu gettula tana balam erugaledo attulainaru mana bharatiyunu nedu attulainaru mana bharatiyunu nedu.
0: Just as the elephant does not know its own mighty strength, the bharatiyas also do not know their own sanctity.
1: Yenugunandu enta balam undinappatikini
0: the elephant is
1: tana balamu tanaku teliyadu.
0: It does not know its own strength.
1: Anduvalane oka mauta ankusham chetilo pattinatachame yenugu vasamaipothundadu.
0: Therefore the elephant submits itself to a mouth who holds a small iron rod.
1: Bharata desham yokka tattvam kudanu atti balamto kudinatundi.
0: The Bharat culture is such of strength.
1: కానీ తన బలమును తాను ఎరుగలేకపోవటం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గ ప్రవేశంలో తమ యొక్క జీవితమును కేవలము అపవిత్రం గావించుకుంటున్నారు.
0: As students are not aware of the innate strength of Bharat, they are in the wrong direction of wicked feelings.
1: ఇది విద్యార్థుల దోషం కాదు.
0: The mistake does not lie with students.
1: కేవలం తల్లిదండ్రుల యొక్క దోషమే.
0: The mistake lies with parents.
1: తల్లిదండ్రులు ఆది నుండి కూడా సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టలేకపోవటమే.
0: ద పేరెంట్స్ ఆర్ నాట్ డైరెక్టింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: పిల్లలకు తల్లియే ప్రథమ గురువు.
0: ద మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్.
1: అందువల్లనే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్
1: మాతాపితృల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంతతి ఈ యొక్క పుత్రిక.
0: Therefore the son is the gift of the parents.
1: కనుక పుత్రులను సరి అయిన మార్గంలో పెట్టాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటి సరి అయిన మార్గాన్ని అనుసరించాలి.
0: టు మేక్ ది సన్ టు ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ పేరెంట్స్ షుడ్ ప్రొసీడ్ ఇన్ ద రైట్
1: భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
1: సో థింక్ ఎట్ ది మ్యాన్ సో ఈస్ ది మ్యాన్.
0: సో థింక్ ఎట్ ద మ్యాన్ సో ఈస్ ద మ్యాన్.
1: ఇది మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
0: దిస్ అవర్ మెయిన్ నేచర్.
1: ఇలాంటి భారతీయుడు ఈనాడు విద్యావంతుడై దేశ వ్యాప్తిగా ప్రసరింపజేసి పల్లెలను అభివృద్ధి గావించి విద్యాహీనుడైనటువంటి వారిని సరి అయిన మార్గంలో తెప్పించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. ఒకసారి ఈనాడు విద్యార్థులు పట్టమును చేతికి అందుకున్న తక్షణమే విదేశానికి పోవటము లేక ఇంకే విధమైనటువంటి గొప్ప ఉద్యోగాలు చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్వాంఛల చేత తమ కాలమును వ్యర్థం గావించుకుంటున్నారు.
0: Unfortunately, Bharatiyas today, soon after they receive their degrees, they want to go abroad and earn more money.
1: తన దేశంలో ఉండినటువంటి యొక్క పల్లెల యొక్క పవిత్రతను పల్లె యొక్క నీటిని పల్లె యొక్క అభివృద్ధిను విద్యార్థులు ఈనాడు చేపట్టాలి.
0: Students should take today the welfare and the progress and the safety of villages today.
1: ఇది మన ప్రాచీను అందించినటువంటి యొక్క నైతిక విలువలు.
0: This is the heritage and the moral values given to us by the ancients.
1: కనుక మొట్టమొదట ధనము కాదు మనకు ప్రధానము.
0: Is not the wealth that is important.
1: గుణము ప్రధానము.
0: Is the character that's important.
1: ఈ గుణమును పెంచుకున్నప్పుడు ధనం తనపాటికి తానే వస్తుంది.
0: When you have the character, you will get the money.
1: మన ప్రాచీనులు ఏ విద్యను నేర్చారు?
0: What sort of degrees our ancients
1: prachinu ye vidhamaina pattamulu andukunnaru?
0: What degree they had?
1: Emi kaadu variki guname pradhanamu.
0: The character is important.
1: Mana bharatiya sanskruti yandu dharmartha kama mokshamulu anetti chaturvidha purushartamulu tucha aacharistu vacharu.
0: Ancient bharatiyas followed all these four principles, objectives of life.
1: Dharmamto arthamunu aashincharu.
0: They earned money. They
1: adharmamto dhanani aashinchaledu.
0: It's not for money's sake.
1: కామం అనేటువంటి మోక్షకామంలో మరల్చుకున్నారు.
0: దే హాడ్ ది కామాది డిజైర్ ఫర్ మోక్ష సెలబ్రేషన్.
1: మోక్షంలో వారు ప్రవేశించలేదు.
0: దే హావ్ నాట్ గోన్ ఇన్ ఎనీవే.
1: కనుకనే మొట్టమొదట ధర్మము తర్వాత మోక్షము ఈ రెండింటి యొక్క ఏకత్వంలో నిలిచినటువంటివి ఈ అర్థకామములు.
0: Therefore first stands dharma, the last one is moksha, liberation. In between
1: ఈనాడు ఉన్న నాలుగులు ధర్మ అర్థ కామ మోక్షము ఈ నాలుగింటి లోపల ధర్మమును తెగొట్టారు మోక్షమును విసర్జించారు అర్థకామంతోనే జీవితమును పొందుతున్నారు.
0: Among the four objectives of life, we have forgotten the first dharma, the last moksha, liberation. We are after artha dharma, kama
1: desire. మనిషిగా వచ్చి పుట్టాలన?
0: Should you be born a human now for all this?
1: పశుపక్షి మృగాదులు కూడాను అర్థకామములను అనుసరిస్తున్నాయి.
0: We also find the birds and animals leading life.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: the students,
1: మొట్టమొదట మీ యొక్క హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి.
0: Examine your hearts now.
1: నీ తలంపులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: థాట్స్ చాలా ఇంపార్టెంట్.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ థాట్స్ ను పట్టే మన యొక్క జీవితం అనేటువంటిది ముందంజ వేస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద థాట్స్ యూ విల్ ప్రొసీడ్ ఇన్ లైఫ్.
1: మొరాలిటీ లేనిటువంటి యొక్క బ్రతుకు బ్రతుకు కాదు.
0: ఇస్ నో లైఫ్ వితౌట్ మొరాలిటీ.
1: దీని వల్ల సంపాదించిన ధనము ధనము కాదు.
0: ద మనీ దట్ యు గెట్ వితౌట్ మొరాలిటీ ఇస్ నో
1: మనీ. ఈజ్ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ ఈజ్ కమ్స్ అండ్ గ్రోస్.
0: మనీ
1: విధమైన దీంట్లో మీరు జీవించాలి.
0: లీడ్ ద లైఫ్ విత్ దిస్ ప్రిన్సిపల్ దట్ మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మనీ కావాల్సినటువంటిది.
0: మనీ ఈజ్ ఎసెన్షియల్.
1: జీవితానికి అది చాలా అవసరమే.
0: ఇట్స్ వెరీ మచ్ నీడెడ్.
1: కానీ మన పూర్వీకులు ధర్మ మూలం విధం జగత్తు అన్నారు.
0: బట్ అవర్ ఏన్షియన్స్ కన్సిడర్ రైచువస్నెస్.
1: ఈనాటి ఆధునికులు ధన మూలం విధం జగత్తు అన్నారు.
0: బట్ ద మోడర్న్ పీపుల్ టేక్ మనీ.
1: ప్రాచీన సంస్కృతికి నేటి ఆధునిక యుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏన్షియన్ టైమ్స్ అండ్ ద మోడర్న్ టైమ్.
1: మన ప్రాచీనులు సాధించినటువంటి సాధనలు త్యజించినటువంటి త్యాగములు ఇట్టివి అట్టివి అని వర్ణించడానికి వీలు కానటువంటి.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్టోల్ అండ్ నారేట్ ఇన్ ఫుల్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ అవర్ ఏంషియన్స్.
1: ఒక పక్షిని రక్షించే నిమిత్తమై శివ చక్రవర్తి తన దేహంలో ఉండినటువంటి కండల్నే కోసి ఇచ్చాడు.
0: టు ప్రొటెక్ట్ ఎ బర్డ్ ది ఎంపరర్ శివి హాస్ కట్ హిజ్ ఓన్ బాడీ.
1: పరజీవులను పోషించే నిమిత్తమై అనేక మంది జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ప్రొటెక్ట్ అదర్స్ పీపుల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్.
1: సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై హరిశ్చంద్రుడు సర్వమును రాజ్యమును కూడాను ఆలుబిడ్డలు కూడాను కోల్పోయినాడు.
0: టు అప్హోల్డ్ ట్రూత్, టు హోల్డ్ ఆన్ ట్రూత్, ఇట్ వాస్ హరిశ్చంద్ర హూ సాక్రిఫైస్ కింగ్డమ్ అండ్
1: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలు ఉండినప్పటికీ మన భారతీయ విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దో వీ హావ్ ది హిస్టరీ బిహైండ్ భారత్, the modern students are not mindful of it.
1: ee prachina sanskruti yokka prabhavamunu ittivi attivani varninchadanu sadhyam kadu.
0: The effects of ancient culture cannot be described.
1: Kanuka prachina kalam nundi dharmamune aadharam cheskuni dharmamunike pattam gatti nyayamune kankanam gatti తమ యొక్క జీవితాన్ని స్వాగతం చేస్తూ వచ్చారు.
0: Since ancient time, dharma was the foundation and they coronated the justice and welcomed their lives.
1: ఈనాడు అట్టి ధర్మమును విశ్వసించటం చేత
0: టుడే సచ్ రైచ్యూస్నెస్
1: జీవితమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి టెన్షన్ టెన్షన్ టెన్షన్ అన్ని రకముల ఎందుకు నిరంతరం కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్.
0: As there is no righteousness, the life is full of tension.
1: నిజముగా మానవునికి ఉండవలసింది కాదు టెన్షన్.
0: There should not be tension in human.
1: కారణం ఏమిటి? హృదయంలో అన్ని కూడా నెగిటివ్ థాట్స్ అంతా ఉంచుకుంటున్నారు.
0: There is a tension. Reason is heart is full of
1: negative thoughts. లోపల ఉండటం చేతనే టెన్షన్ అనేటువంటి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తుంది.
0: బికాస్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఎవ్రీథింగ్ అపియర్స్ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ఈ నెగిటివ్ ఉండేటువంటి దాన్ని పారదోలి పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవాలి.
0: Therefore, have to entertain positive thoughts and give up negative thoughts.
1: కానీ పాజిటివ్ కి ఏమాత్రం కూడా ప్రవేశం లేకుండా ఉంటుండాలి.
0: బట్ టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ పాజిటివ్.
1: ఆ పాజిటివ్ ని ఆధ్యాత్మికము నైతికము.
0: ఇట్ ఈస్ ది పాజిటివ్ థాట్ విచ్ ఇస్ ది లౌకికమైనటువంటి
1: నైతికం నైకమైనటువంటి ఈ నెగిటివ్.
0: ఇట్స్ ఓన్లీ ది వరల్డ్లీ థింగ్ దట్ ఇస్ నెగిటివ్.
1: ఈ లౌకికమైనటువంటివి ఈ యొక్క నైతికమైనటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యం కల్పించాలి.
0: వీ హావ్ టు మేక్ ఇంటిమేట్ ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే విద్య యొక్క విషయం చక్కగా రాణిస్తుంది.
0: When we establish the sort of relationship, the education will
1: ఈ విద్యా విధానంలో ఎల్లప్పుడూ మార్పులు మార్పులు మార్పులు కూర్పులు చేస్తూ వస్తున్నారు.
0: We make additions and changes.
1: రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మారినప్పుడు ఈ విద్యా విధానం మారుతుండాలి.
0: Whenever education minister in a state changes, education
1: సెంటర్ లో విద్యా విషయం లోపల ఒక విద్యా మంత్రి మారినప్పుడు అక్కడ కూడా తిరిగి మార్పులు కలుగుతుంటాయి.
0: When education minister changes,
1: మినిస్టర్ మారినప్పుడు అంతా కూడా విద్యలో మార్పులు చెందుతుంటే ఇంక ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
0: If the repeated changes, how do you expect progress?
1: విద్యలో ఎట్టి మార్పులు కూడా రానికుండా చూసుకోవాలి.
0: We should see there will never be any change in
1: the system. విద్య అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక తత్వము.
0: Education is something that's permanent.
1: ఈ విద్యా విషయం లోపల న్యాయ విషయం లోపల ఏ విధంగా ఎవరికి నీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎంత స్వేచ్ఛని ఇచ్చినారో,
0: జస్ట్ as the freedom is given in the field of
1: ఆ విధంగా విద్యా విషయంలో కూడా ఒక స్వేచ్ఛను అందించాలి.
0: In the field of education also we should be given freedom. That is freedom.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: The end of culture is perfection.
0: The end of culture is
1: the end of knowledge is love.
0: The end of knowledge
1: the
0: is
1: the end of education is character.
0: The end of education is character.
1: ఈ సంబంధమైనటువంటి దీంతో ఇది శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: They should stay there.
1: ఎట్టి మార్పులు కూడా రానికుండా చూసుకోవాలి.
0: We should see there will never be any change in the
1: system. విద్య అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి ఒక తత్వము.
0: Education is something that's permanent.
1: ఈ విద్యా విషయంలో

0: తో ఇది శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: దే షుడ్ స్టే దేర్ పర్మనెంట్లీ.
0: కానీ ఈనాడు క్యారెక్టర్ విషయమే కానీ,
1: ఏదైన క్యారెక్టర్ టుడే,
0: ఫ్రీడమ్ అనేటువంటి విషయం కానీ,
1: ఫారెన్స్ ఫర్ ఫ్రీడమ్,
0: వారికే అర్థం కాకుండా ఉంటుండాలి.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: విద్య అంటే ఏమిటో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
1: దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఇస్.
0: కనుక మొట్టమొదట అధికారులు ఈ విద్యా విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అథారిటీ షుడ్ మేక్ అన్ అండర్స్టాండింగ్.
0: కోట్ల ఖర్చు పెడుతున్నారు విద్యా విషయంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: దానికి ఫలితం తగినట్టుగా లేదు.
1: బట్ ది రిజల్ట్స్ ఆఫ్
0: విద్యార్థులు కూడా కోట్లకు కోట్లకు పెరిగిపోతున్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులు పెరుగుతున్నారు కానీ విద్యా విధానం తరిగిపోతూ వస్తుండాలి.
1: ది ఎడ్యుకేషన్ పీపుల్ ఆర్ మోర్ అండ్ మోర్ బట్ ది సిస్టమ్ ఇస్ డిక్లైన్.
0: దీనికి తగినటువంటి విలువను దీన్ని బలపరచుకోవటం లేదు.
1: వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు ఇట్.
0: కనుక విద్యా విధానంలో బలం పుట్టాలి.
1: దేర్ షుడ్ బి స్ట్రెంగ్త్ ఇన్ ది సిస్టమ్.
0: అది బలం పుట్టాలంటే ఏ రీతిగా కావాలి?
1: ఫర్ దట్ వాట్ ఆర్ రిక్వైర్డ్.
0: మన ప్రాచీన సాంప్రదాయాలను చక్కగా హృదయంలో హత్తుకుపోయేటట్టుగా బోధించాలి.
1: అవర్ ఏన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: నాయన, మన ప్రాచీనులంతా కూడాను అనేక విధములుగా అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక సంపత్తిని పంచి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క శాస్త్రాన్ని బోధిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియన్స్ వెంట్ ఆన్ టీచింగ్ దట్ ఇట్ ఇస్ ది స్పిరిచువల్ వాల్యూ దట్ టెల్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడీ ఇన్ ది వరల్డ్.
0: ఏమి చదువుతున్నారో, ఏమి రాస్తున్నారో, ఏ విధంగా పట్టములు అందుకుంటున్నారో ఎవరికి అర్థం కావటం లేదు.
1: Today what one is reading, what one is writing, how they get degree,
0: అందరూ
1: గొప్ప
0: విద్యావంతులుగానే కనిపిస్తున్నారు.
1: All appear to be educated.
0: కానీ ప్రాక్టికల్ లోపల మాత్రం ఏమి దాని యొక్క ఫలితం మనకు నిరూపించడం లేదు.
1: బట్ ఇన్ ది ప్రాక్టికల్ ఫీల్డ్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ఆల్.
0: దీన్ని ప్రాక్టికల్ లో మనం పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టికల్.
0: కేవలం బుకిష్ నాలెడ్జీ,
1: bookish knowledge,
0: superficial knowledge,
1: superficial knowledge,
0: general knowledge,
1: general knowledge,
0: discrimination knowledge,
1: discrimination
0: knowledge, ఈ లోకాలను ప్రవేశించవలసింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో రావాలి.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: అది ఆనాటి విద్య యొక్క ప్రభావమైనటువంటి తత్వం.
1: దాట్ వాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెన్.
0: ఆ ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పటుత్వంగాను గురువు ఆచరించి పిల్లలకు బోధించేటువంటి వాడు.
1: ఏన్షియంట్ ఎడ్యుకేషన్ వాజ్ సో స్ట్రాంగ్ బికాస్ ద టీచర్ ప్రాక్టీస్.
0: ఆచరణతో బోధించేటువంటి గురువులు కనుకనే ఆనాడు వారికి ఆచార్య అని పేరు వస్తుంది.
1: టీచర్ ఇన్ దోస్ టైమ్స్ ఇస్ కాల్డ్ ఆచార్య బికాస్
0: ఆచారం లేనట్టు బోధించినటువంటి వారు ఆచార్యుడు కానే కాదు.
1: ద వన్ హూ డజంట్ ప్రాక్టీస్
0: భీష్మాచార్య. ఈ భీష్ముడు కూడాను కేవలము కొన్ని విధముల మోహంతో మునిగి కట్టగడపడి కొన్ని పెదవర్గం పట్టాడే కానీ ఈ ఆచార్యుడు తన కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడు కూడా చెప్పలేనటువంటి విషయాలు అర్జునుడికి బోధించాడు.
1: భీష్మాచార్య హాస్ టేకెన్ టు రాంగ్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ హిస్ యాంగర్. ద్రోణాచార్య ఫర్ దట్ మ్యాటర్ టాట్ ఆల్
0: మాటకు కట్టుబడి సత్యానికి బంధితుడై సర్వ విద్యలు కూడాను అతనికి దారబోశాడు.
1: అడ్హీరింగ్ టు ట్రూత్ హీ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈనాటి విద్యార్థికి సత్యం చాలా ప్రధానము.
1: ఫర్ స్టూడెంట్ టుడే ట్రూత్ ఈస్ ఇంపార్టెంట్.
0: ప్రాచీన గురుకులమునందు విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించేందుకు పోయే ముందుగా విద్యార్థులందరినీ కూడాను చేర్చుకొని గురువులు బోధించినటువంటి యొక్క విద్యనే దీనికి ఈనాడు కాన్వికేషన్ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ యాజ్ స్టూడెంట్స్ లీవ్ దట్ ప్లేస్ అండ్ టేక్ టు ది
0: నాట్ విద్యార్థులందు జాతీయతా భావం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: టుడే అమంగ్ స్టూడెంట్స్ దర్ నో నేషనల్ ఫీలింగ్.
0: జాతీయతా విశ్వాసాన్ని ఈనాడు కోల్పోతున్నారు.
1: దే డోంట్ హావ్ స్పిరిట్ ఆఫ్ పేట్రియట్.
0: తన దేశం యొక్క పవిత్రమైన చరిత్రను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: దే హావ్ ఫర్గాటన్ ది సీక్రెట్ హిస్టరీ.
0: తాను బ్రతికితే చాలు, తాను ధనం సంపాదిస్తే చాలు, ఏ విధంగానైనా సరే ధనమును కూడబెట్టుకోవాలి, ఇది వీరి యొక్క లక్షణంగా ఉంటుంది.
1: టుడే ది ఎయిమ్ సీమ్స్ టు బి దట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హి లివ్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హి ఎర్న్స్ మనీ.
0: విద్యార్థులారా, ధనము ముఖ్యం కాదు, గుణము ముఖ్యము.
1: ఇట్ నాట్ ద మనీ దట్స్ ఇంపార్టెంట్.
0: సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ హెల్ప్ అదర్స్.
0: జాతి యొక్క శక్తిని మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ సేఫ్ గార్డ్ ది నేషనల్ ఇంట్రెస్ట్.
0: నీవు క్రిస్టియనా అనేటువంటిది కాదు నీకు విలువ.
1: Is not the Christian or your religion.
0: Islam anetvanti kaadu viluva.
1: Is the Islam religion.
0: You Zoroastrianism anetvanti kaadu viluva.
1: Or is the rationalism.
0: You Hindu anetvanti kaadu viluva.
1: You not the Hindu religion.
0: You Buddha anetvanti kaadu viluva.
1: Or Buddha.
0: Nenu manavudanu anetvante mana viluva.
1: To say that I am a human being is the real value.
0: మానవత్వం కంటే మించినటువంటి విలువ మనకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నో అదర్ వాల్యూ గ్రేటర్ దాన్ హ్యూమన్ వాల్యూ.
0: పుట్టినవి కాదు, పెట్టినవి.
1: దే ఆర్ నాట్ బోర్న్.
0: మానవత్వం అనేటువంటిది సహజంగా ఆవిర్భవించినటువంటి.
1: హ్యూమన్ వాల్యూ ఇస్ నేచురల్.
0: ఈ సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాం.
1: ద నేచురల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: నీవు ఎవరయ్యా, నీవు క్రిస్టియనా ముస్లిమా అనేటువంటి కాదు క్వశ్చన్. నీవు మానవుడవు, అది అదే గొప్ప బిరుదు.
1: హూ ఆర్ యూ? ఆర్ యూ క్రిస్టియన్ ఆర్ హిందూ? నో. Who are you? You are a human being.
0: Sunvanti visse amrutasya putraha annan.

0: You are the son of immortality.
1: నీవు అమృత పుత్రుడవు.
0: You are the son of immortality.
1: అనేక మంది విదేశీయులు పూర్వమంతకులను భారతదేశంలో పోయి జీవించాలని ఎన్నో ప్లాన్లు వేశారు.
0: Many foreigners wanted to settle in this country.
1: కానీ అందరికి ఈ భాగ్యం లభించలేదు.
0: But many people were not fortunate enough.
1: నీవు పుట్టిన భారతదేశము.
0: You are born in Bharat.
1: పీల్చే గాలి భారతదేశము గాని.
0: You breathe Bharat air.
1: తాగే నీరు భారతదేశము నీరు.
0: You drink Bharat water.
1: జీవించే భూమి భారతదేశం భూమి.
0: And you live on this earth of
1: కానీ తన యొక్క భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోయినాడు.
0: బట్ యూ డు నాట్ నో ద నేచర్ ఆఫ్ భారత్.
1: కనుక మొట్టమొదట తన నేషన్ తన యొక్క జీవితమైనటువంటి దాన్ని చక్కగా మన దేశం యొక్క పవిత్రతను గుర్తించుకోవడానికి చూచాలి.
0: సో ఫస్ట్ నో యువర్ లైఫ్ అండ్ ద నేచర్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఈ నేషనల్ అనేటువంటి ఒక తత్వంలో ఏమాత్రం వారికి అర్థం కావటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేషనల్ ఇంట్రెస్ట్.
1: దీనినే మనకు సరైన దీంతో ప్రభుత్వము అనగా పూర్వము విదేశీయులు దీనికి హిందూ అని పేరు పెట్టుకు వచ్చారు.
0: ద ఫారినర్స్ కాల్డ్ ఇట్ హిందూ ఎర్లియర్.
1: కానీ నిజంగా ఇది హిందూ కాదు.
0: ఇట్స్ నాట్ హిందూ.
1: భారతదేశము ఏదో భరతుడైనటువంటిది కాదు. ఇది భరత అనేటువంటిది ఎక్కడ వచ్చింది?
0: ఇట్ ఈస్ భరత నాట్ హిందూ. హౌ
1: ఇది వ్యక్తుల యొక్క పేర్లు కాదు.
0: ఇస్ నాట్ ఎక్స్టర్నల్ నేమ్.
1: మహాశక్తి యొక్క పేరు.
0: ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పవర్.
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిష్యామి సద్దుర్భవతోత్వేశద పద్మపత్రావశాలాక్షి పద్మకేశరవర్ణని సరస్వతి భగవతి భారతి. సరస్వతి యొక్క పేరు ఈ భారతి.
0: భారతి ఇది వెరీ నేమ్ ఆఫ్ సరస్వతి, ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుక ఇది వ్యక్తుల పేరు అనుకుంటున్నారు. శ్రీరామచంద్రుని తమ్ముని పేరు ఇది.
0: We call it his name of the brother of
1: Shakuntala. కొడుకు పేరు ఇది.
0: That is the name of
1: Sane. వారికి ఆ పేరు ఎక్కడ వచ్చింది ముందుగా?
0: They had their name.
1: కనుక దీనికి అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి భారతదేశం.
0: బట్ నేమ్ ఆఫ్ భారత్ వాస్ ప్రెజెంట్.
1: ఆ భారతీయుల సంస్కృతిని కూడా విదేశీయులు చక్కగా గుర్తించి
0: ఫారెనర్స్ హావ్ అండర్స్టుడ్ క్లియర్.
1: దానికి సరైనటువంటి అర్థంగా కూడా హిందూ అని పేరు పెట్టారు.
0: They called it Hindu.
1: ఏమిటి ఈ హిందూ యొక్క స్పెల్లింగ్?
0: What is this Hindu sign?
1: Hindu, H-I-N-D-U.
0: Spelling H-I-N-D-U.
1: ఇది ఐదు అక్షరములు.
0: Five letters.
1: ఈ ఐదు అక్షరములే భారతదేశం యొక్క పంచ ప్రాణములు.
0: These are five life principles in Bharat.
1: ఈ ఐదు అక్షరములే భారతీయుల యొక్క పంచకోశములు.
0: They are the five life sheets.
1: ఇవి ఏ భారతీయుల యొక్క పంచభూతములు.
0: There are five elements in Bharat.
1: ఈ పంచభూతముల యొక్క తత్వమే భారతీయుల యొక్క తత్వము.
0: And the nature of the five elements is the nature of Bharat.
1: మొట్టమొదటిది H.
0: First letter H.
1: అది హ్యుమానిటీ.
0: హ్యుమానిటీ.
1: అది భారతీయుల యొక్క మొట్టమొదటి గౌరవం.
0: That is the first respect in Bharat.
1: I. రెండవది అక్షరము.
0: The second letter I.
1: Individuality.
0: Individuality.
1: N. మూడవది. అదే నేషనాలిటీ.
0: N is nationality.
1: D. నాలుగోది. అది డివినిటీ.
0: D. డివినిటీ.
1: తర్వాత U.
0: U.
1: యూనిటీ.
0: యూనిటీ.
1: చూడండి హిందూ అంటే హ్యూమానిటీ.
0: హ్యూమానిటీ.
1: ఇండివిజువాలిటీ.
0: ఇండివిజువాలిటీ.
1: నేషనాలిటీ.
0: నేషనాలిటీ.
1: డివినిటీ.
0: డివినిటీ.
1: తర్వాతనే యూనిటీ.
0: లాస్ట్
1: ఆ యూనిటీ అనేటువంటి దాంట్లో ఈనాడు పూర్తి భిన్నమైపోయింది.
0: దట్ యూనిటీ ఇస్ టోటలీ గాన్ టుడే.
1: కనుక ఈనాడు యూనిటీ కావాలి.
0: టుడే వీ నీడ్ యూనిటీ.
1: భారతీయులే కాదు యావత్ ప్రపంచమంతకులను మానవ జాతి.
0: Not only Bharat is the whole human society.
1: ఈ దేశ భాషల యొక్క గౌరవాన్ని మనం ఏమాత్రం చూడలేకలేదు. మానవత్వాన్ని గౌరవించాలి.
0: We should not go by the regional languages.
1: ఈనాడు అధికారం ఉండవచ్చును రేపు పోవచ్చును.
0: Today it may be there or not.
1: కానీ మానవత్వము కదిలేది కాదు మెదిలేది కాదు.
0: But human life neither wavers nor
1: శాశ్వతమైనటువంటి మానవ జాతి.
0: It is a human race that's permanent.
1: జాతి గౌరవంబు నీతిపై నిలచును నీతి లేకయున్న జాతి జడును.
0: The respect of the country depends upon the morality. Without morality, the nation is spoiled.
1: Niti galugu jati, nijamaina jatira, vinudu bharatiya veerasutuda.
0: It is only a true nation that follows, adheres to morals.
1: Vinudu bharatiya veerasutuda.
0: O sons of Bharat, of valor and courage, listen to
1: Bharatiya.
0: You are Bharatiya.
1: ఈ భారతీయులకు నీతియే ఒక ప్రాణము.
0: మొరాలిటీ ఇస్ లైఫ్.
1: నిజాతీయ నీ శ్వాస.
0: అండ్ ఇట్స్ యువర్ బ్రెత్.
1: ఈ ప్రాణము శ్వాస రెండు చేరినప్పుడే మన జీవితము.
0: ద లైఫ్ అండ్ బ్రెత్ ఆర్ సస్టైన్ యూ.
1: కనుక ప్రాణం అనేటువంటి గాలితో చేరి ఉంటుంది.
0: దేర్ ఫోర్ ద లైఫ్ ఇస్ డ్యూ టు ఎయిర్.
1: ఇది ఏ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఇస్
1: ఇట్టి మానవత్వాన్ని ఈనాడు విద్యల ద్వారా ప్రచార ప్రబోధలు జరపాలి.
0: త్రూ ఎడ్యుకేషన్ వీ షుడ్ పబ్లిసైజ్ ప్రోపగేట్.
1: ఈనాడు చదువుకున్న విద్యార్థులంతకులను పల్లెలు వదిలి పట్టణాలు చేరిపోతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లీవ్ దేర్ విలేజెస్ అండ్ గో టు టౌన్.
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: పల్లెల్లో ఉండినటువంటి వారు పల్లెను చక్కబెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిటర్మిన్ టు స్టే దేర్ ఇన్ privileges and serve.
1: నీకు వచ్చే చిన్న జీతమైన కూడా నువ్వు అందులో జీవించడానికి అవకాశం ఉంటుంది.
0: యువర్ సాలరీ మే బి లెస్ బట్ యెట్ యు
1: నీ పట్టణంలో పోయినట్టుంటే అత్యంత అధికమైనటువంటి వ్యయం అయిపోతుంటుంది.
0: యు హావ్ టు స్పెండ్ మోర్ వెన్ యు గో టు టౌన్.
1: ఈ ధన వ్యయమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి దురభ్యాసం కూడా ప్రారంభమవుతాయి.
0: నాట్ ఓన్లీ దట్ యు విల్ హావ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుకనే ఈ సత్సంగం అనేటువంటిది పల్లెలు ఎందే చక్కని రీతి కాదు అభివృద్ధి అవుతుంది.
0: యు విల్ హావ్ గుడ్ కంపెనీ ఇన్ విలేజెస్ ఓన్లీ.
1: కనుక మొట్టమొదట నీవు తగినటువంటి యూనిటీని పెంచుకోవాలి.
0: దేర్ ఫర్ ఫస్ట్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ అవుతుంది మనసు.
0: వెన్ దర్ ఇస్ యూనిటీ దర్ ఇస్ దర్ విల్ బి ప్యూరిటీ.
1: ఈ మనసు ప్యూరిటీ అయినప్పుడే డివినిటీని మనం చెందడానికి వీలవుతుంది.
0: వెన్ దర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ యూ విల్ హావ్ డివినిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఏమాత్రం కూడాను ఈ యొక్క యూనిటీకి భిన్నం కాకూడదు.
0: నెవర్ యాక్ట్ అగేన్స్ట్ ది యూనిటీ.
1: ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ ఎనిమిటీ అండ్ కమ్యూనిటీ.
0: Today there is no unity, there is no purity, there is no divinity, there is only enmity and community.
1: Enmity endukosam cheripothundi adi hrudayamlo.
0: Why do they enter into heart?
1: Ikkada emi ledu, unity anedi kurcholedu.
0: There is no unity that is seated there.
1: Purity ni kurcholedu.
0: No unity.
1: Divinity ni kurcholedu.
0: No divinity.
1: Ee hrudayam ane chair khali ga untundadi.
0: The chair in your heart is empty.
1: Kanukane enmity poi kurchuntundadi.
0: Therefore enmity sits there.
1: Idi hrudayam anekundi musical chair kaadu.
0: Heart is not a musical chair.
1: Or double sofa kaadu.
0: Or a double sofa.
1: Single sofa.
0: Only single sofa.
1: Andulo pavitramainatundi daniki manam praveshapettali.
0: A sacred thing has to be seated there.
1: Danine swagatham cheyali.
0: You have to welcome it.
1: Ee naadu vidyarthullo pavitra bhavalaku praveshapettali.
0: The modern students should have sacred ideas.
1: Ee naadu pavitra bhavam lekapotam chetane durmargamu, dushtatanamu, duralochana, duschintana, dushtangamu ilanti vanta kudunu abhirudhi avutunnayi.
0: Because of these sacred habits and sacred thoughts we find the wickedness and wicked feeling and wicked behavior.
1: Dushtanganu manam ye maatram kudunu cheyakoddu.
0: Don't join the bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: Jaja dujjana samsargam.
0: Run away from bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kura punya manohatam.
0: Do good action day and night.
1: Idi ye inaadu manam nerchukovali.
0: This thing we have to learn today.
1: Idi ga inaadu vidyarthulu nerchavalsinatundi.
0: What students have to learn today?
1: Samaja seva kavali.
0: We have to serve society.
1: ఈ సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా సమాజ యొక్క సుక్షేమాన్ని మనం ఆశించాలి.
0: You should always desire for the welfare of the society.
1: ఈ సమాజం యొక్క సుక్షేమాన్ని ఆలోచించినప్పుడే మనకు సరి అయినటువంటి జ్ఞానం ఆవిర్భవిస్తుంది.
0: When you desire and work for the welfare of the society,
1: జ్ఞానం కలిగినప్పుడే సద్గుణం మనలో ప్రవేశిస్తుంటాయి.
0: When you have this wisdom, you'll have good quality.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: సద్గుణాన్ని మనం స్వాగతం చేయాలి.
0: Develop good qualities.
1: సదాచారంలో ప్రవేశించాలి.
0: Have good behavior.
1: సేవలో పాల్గొనాలి.
0: Serve society.
1: ఈ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is no other thing beyond service.
1: సేవ ఆవత్ మానవత్వాన్ని ఏకం గావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ యూనిఫైస్ మ్యాన్కైండ్.
1: మానవులలో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ కిల్స్ ఈగో.
1: హృదయాన్ని విశాలం చేస్తుంది.
0: అండ్ ఇట్ ఎక్స్పాండ్
1: ప్రేమతత్వాన్ని పెంచుతుంది.
0: ఇట్ ఆల్సో
1: ఏకం సత్య ప్రాభౌదా వదంతి, అందరూ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావం పెంచుకోవచ్చు.
0: సర్వీస్ ఆల్సో టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: కనుకనే ఈ భారతదేశము కంటిదారులు కాచుతున్నదంటే దీనికి కారణం ఏమిటో మీరు విచారించాలి.
0: యూ అండర్స్టాండ్, యూ ఎంక్వైర్ వై దిస్ మదర్ ల్యాండ్ ఇస్.
1: ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. అజ్ఞానమైనటువంటి నిద్ర నుంచి మేల్కోండి.
0: గెట్ అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ స్లంబర్.
1: పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించండి.
0: ఫాలో ద సీక్రెట్.
1: కన్నులు తెరవండి.
0: ఓపెన్ యువర్
1: దారి నడవండి.
0: ప్రొసీడ్.
1: పట్టినటువంటి యొక్క పట్టిని విడిచేంత వరకు ఏమాత్రం కూడా మీరు విడవకుండా సాధించాలి.
0: డోంట్ డ్రాప్ ఎనీ డిటర్మినేషన్, ప్రొసీడ్ అండ్ అచీవ్.
1: కనుకనే ఆనాడు భూమాత అయినటువంటి యొక్క బిడ్డ జానకి,
0: దోస్ టైమ్స్ ద చైల్డ్ ఆఫ్ ద మదర్ ఇస్ జానకి.
1: అటువంటి జానకి కుమారుడు,
0: ద సన్స్ ఆఫ్ జానకి.
1: తల్లి ఒకనాడు కంటిదారులు కారుస్తుంటే,
0: వెన్ మదర్ వాస్ షెడ్డింగ్ టియర్స్,
1: కాళ్ళు పట్టుకున్నారు పుత్రులు.
0: దే వర్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ హర్ ఫీట్.
1: ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా.
0: Oh mother, why do you shed tears like that?
1: Sri Ramune minchinatte veera kumarulamu memu.
0: We are your sons who are more powerful than Sri Rama.
1: Urake kanneeru nimpa kaaraname mamma.
0: Oh mother, why do you shed tears like that?
1: Korite bangaru konda konite galamamma.
0: If you really want, we can buy that.
1: Yemaina sari nenu tichi pettamu.
0: We'll get it.
1: Kani ee kanneeru kaachadaniki kaaranam emiti?
0: Why do you shed tears?
1: Adi cheppe anta varaku mee paadamulu vadalam.
0: Until you say, we don't leave you.
1: Suchara bhujata ayinatundi Sita yokku kumarulu ఈ విధంగా కూడాను ఆ తల్లికి అన్నింటిని తుడ్చడానికి ఎంతో ప్రయత్నించారు. కలువరేఖల వంటి కన్నుల నుంచి కాచుతున్నటువంటి కంటిదారులను ఈనాడు ఏ కుమారుడు కూడా తుడ్చడానికి తగిన కృషి చేయటం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు వైప్ ఆఫ్ ద టియర్స్ ఆఫ్ ది మదర్ ల్యాండ్.
1: ఈ భారత మాత మరింత విచారం అవుతుండాలి.
0: అండ్ దిస్ మదర్ ల్యాండ్ ఈస్ మోర్ మిజరబుల్ టుడే.
1: అయ్యో, నాకు 90 కోట్ల మంది ఉన్నారు, ఉండి కూడా ఏమి ప్రయోజనం?
0: ద మదర్ ల్యాండ్ సేస్ దట్ షీ హస్ సన్స్ ఆఫ్ 90 క్రోర్.
1: మాతృ దుఃఖాన్ని మాత్రం మాన్పలేకపోతున్నారు.
0: బట్ నో వన్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం.
1: అనేక విధంగా విచారం జరుగుతుంది.
0: షీ ఈజ్ వెరీ మచ్ బాదర్డ్. ఆ
1: భర్త మాత యొక్క విచారమే ఈ ప్రపంచంలో ఈనాడు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనే రీతి కింద ఈ జగత్తంతా కూడా విచారంలో మునిగి ఉంటుంది.
0: It's only the unhappiness in the misery of this motherland which appears as reaction, reflection.
1: సంతృప్తి పరచలేనటువంటి ఒక బిడ్డల యొక్క గతి కూడా ఇంతేగానే ఉంటుంది.
0: దిస్ విల్ బి ది ఫేట్ ఆఫ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ సాటిస్ఫై.
1: ఆమెను సంతృప్తి పరచాలి.
0: యూ షుడ్ ప్లీజ్ హర్.
1: అందువల్లే మాతృదేవో భవ.
0: సో మదర్ ఇస్ గాడ్.
1: ఆమెను దైవ రూపంగా మనం భావించాలి.
0: యూ హ్యావ్ టేక్ హర్ యాజ్ గాడ్.
1: అప్పుడే ఈ యొక్క జగత్తు లోపల ప్రశాంతి ఏర్పడుతుంది.
0: Then only there will be peace in the world.
1: నిశ్చలత్వం ఏర్పడుతుంది.
0: There will be steadiness.
1: నిర్మలత్వం ఏర్పడుతుంది.
0: There will be purity.
1: అన్ని విధములైనటువంటి భద్రత కూడా కలుగుతుంది.
0: There will be safety in every possible way.
1: భద్రత లేదు.
0: Today there is no safety.
1: ఎక్కడ ఉంది భద్రత?
0: Where is safety?
1: ఎక్కడ పోయినా భద్రత భయమే.
0: You are full of fear everywhere.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: మనయందు సద్భావం లేకపోవటమే దీనికి భయానికి కారణం.
0: There are no good thoughts within us, therefore there is fear.
1: ప్రతి భయమును కూడాను మూల కారణము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: For every fear, the reason is reflection of the inner being.
1: నీ హృదయం పవిత్రంగా ఉంటే,
0: if your heart is pure,
1: నీకు భయమే లేదు.
0: You will never be afraid of
1: anything. నీ హృదయం ప్రేమమయమై ఉంటే భయమే లేదు.
0: If your heart is full of love, you don't need to be afraid.
1: నీకు ద్వేషం లేదు జగత్తులో.
0: You can be free all the time.
1: అందరూ నీకు మిత్రులే.
0: All are your children.
1: అందరూ నీకు పుత్రులే.
0: All are yours.
1: కనుకనే పవిత్రమైన భావాన్ని ప్రవేశపెట్టండి హృదయం.
0: Develop sacred thoughts in your heart.
1: విద్యను నేర్చినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There's no use if you learn.
1: దేశమునకు ఈ విద్యను ఉపయోగమయ్యేటువంటి రీతిగా మార్చుకోవాలి.
0: You should make use of all that you have learned.
1: దేశం యొక్క సంక్షేమాన్నంతా కూడా మనం గుర్తుగా చేసుకుని దానిని పాలించడానికి పూనుకోవాలి.
0: యూ హావ్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: సమాజం యొక్క సంక్షేమమే నిజమైనటువంటి విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం.
0: ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ పీపుల్ ఇస్ టు వర్క్ ఫర్ సోషల్ వెల్ఫేర్.
1: కనుక మనలో ఉండేటువంటి వాల్యూస్ ను మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ అవర్
1: వాల్యూస్.
0: వాట్ ఆర్ దీస్ వాల్యూస్?
1: వాల్యూస్ ఈస్ ఎడ్యుకేషన్.
0: The values are the true education.
1: Values for education.
0: Values for education.
1: Education for life.
0: Education in life.
1: Life for love.
0: Is the life is for love.
1: Love for man.
0: Is love for man.
1: Man for service.
0: And man should be there for
1: service. Service for society.
0: And his
1: society.
0: Society
1: for science.
0: And society
1: for science. For the nation. Nation for world. World for peace.
0: And therefore nation should work for the world and world will work for the peace.
1: If values for education.
0: So values for education.
1: Five values to prarambhamaindi.
0: It started with five values.
1: Last peace to antyamaipoyindi.
0: It ended with last.
1: Aa values nu manam motta motta pettukunnappude manaku peace anetundi labhistundi.
0: When we have these values.
1: Values lekapothe peace ledu. Anta pieces pieces pieces.
0: When there are no values there is no peace. There are just pieces.
1: Kanaka values for education.
0: Therefore values for education.
1: Baaga gurtu pettukondi.
0: Remember it.
1: Education for life.
0: Education for life.
1: Life for love.
0: Life for love.
1: Love for man.
0: Love for man.
1: Man for society.
0: Man for society.
1: Society for service.
0: Society for service.
1: Service for science.
0: Service for science.
1: Science for nation.
0: Science for nation.
1: Nation for world.
0: Nation for world.
1: World for peace.
0: World for peace.
1: Ee peace ni manam sadhinchali.
0: We should achieve peace.
1: Ee vidhamaina margamlo vidyarthulu సరి అయినటువంటి రీతిలో అభివృద్ధి అయినప్పుడు దేశమంతా కూడా చక్కగా కళ్యాణమయంగా ఉంటుంటాయి.
0: When students progress in this particular
1: నిత్య కళ్యాణం విద్యార్థులు తీర్చిదిద్దాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ద స్టూడెంట్స్ షుడ్ మోల్డ్ దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్.
1: విద్యార్థుల లోపల ఒక విధమైన యొక్క పట్టుదల ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హావ్ ఎ సార్ట్ ఆఫ్
1: డిటర్మినేషన్. మనం సాధించాలి.
0: యు షుడ్ అచీవ్ దట్.
1: నేను తప్పక ఈ 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా నేను రూపొందాలి.
0: ఐ విల్ బి ఎ పర్సన్ టు హెల్ప్ 10 పీపుల్ అట్ లీస్ట్.
1: నా గ్రామాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఐ విల్ హెల్ప్ అండ్ డెవలప్ మై విలేజ్.
1: నా యొక్క మానవత్వాన్ని నేను సాధించాలి.
0: ఐ విల్ అప్హోల్డ్ మై హ్యూమన్ క్వాలిటీ.
1: తత్వాన్ని విద్యార్థుల హృదయంలో మూత్రింపబడాలి.
0: ద డిటర్మినేషన్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇది సాయి ఆశించేటువంటి ఫలితము మీ నుండి.
0: దిస్ ఈజ్ ది థింగ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్.
1: మీరు నాకు ఇవ్వవలసినటువంటిది ఇదొక్కటే. మీరు మంచి పడండి, దేశాన్ని బాగు చేయండి.
0: యు బి గుడ్ అండ్ మేక్ దిస్ కంట్రీ గుడ్.
1: ఆదర్శమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందాలి.
0: బి ఐడియల్ స్టూడెంట్స్.
1: దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి.
0: సీ దట్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: ఆర్ ఆధ్యాత్మిక నైతికాన్ని పెంచాలి.
0: డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూ.
1: ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఆశయం.
0: దాట్స్ ఎయిమ్ ఆఫ్ స్వామి.
1: థ్యాంక్స్.

పంచముఖేశ్వరీ పద్మావతీ పద్మకోశే కఫే చూడామణి తథా జ్వాలాగ్నిజ్వాలామవేద్యా సర్వసన్నిషు శుక్రం బ్రహ్మాణి మే దక్షి.

ఖండే శబ్దే స్వరే చోగిని తమస్తమో రక్షేన్నారాయణీ సదా ఆయురక్షతు పారాయీ ధర్మం రక్షతు వైష్ణవీ యశక్తి లక్ష్మీ ధన్ విద్యా చక్రణి గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్మే రక్షచండికే.

శ్రీం చండీం కృత్వా కవచం పురా యావత్ భూమండలం దత్తే సశైలవనకారణం తావత్ తిష్టతి మేదిన్యాం సదతః పుత్రపౌత్రీ దేహాంతే పరమంసానం యత్సురైరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసారతః లభతే పరమం రూపం శివేన సమోదతే జగదంబా రమణమస్తు నమః చండీ.

ఏమేవం న సంశయా కృష్ణాయాం వాచోదశ్యాం దాది ప్రతిగృహాదీనాన్యతైషా ప్రసిద్ధతి యది తమ రూపేణ కీలేన మహాదేవేన కీలితం యోగిశీలాం విరాయణాం విద్యం చ ప్రతిసంకృతం సస్యసిద్ధస్వరభస్వోపి గంధర్వో జాయతే నైవాప్యస్య భయం క్వాపి ఇహ జాయతే నాపమృత్యువశం జాతి మృతో మోక్షమవాప్నుయా జ్ఞాత్వా ప్రారభ్య కురుతీతో న కుర్వాణో వినశ్యతి తదో జ్ఞాత్వైవ సంపన్నమిదం ప్రారభ్యతే బుధై సౌభాగ్యాదిత్కించిత్ దృశ్యతే నలనాలనే తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభం.

సమస్యే క్షితిమండలే తస్య పాదే సమ్యక్ ప్రజాపుత్రా నివౌరసా బభూశత్రువో భూపా కూలా విధ్వంసిన సదా తస్య తైరవద్యుద్ధో మతి ప్రబలదండిన న్యూనైరీర్యుద్ధే కూలా విధ్వంసిర్జిత తతస్వపురమాయాతో నిజదేశాదిపో భవత్ ఆక్రాంత సమాపాకస్తైస్తా ప్రబలా అమాత్యైర్వలి నిర్దుష్టైర్దు

వనం వనం స్వపరాశ్రమద్రాక్షీర్యవర్యస్య మేధ ప్రశాంతశ్వాపదాకీర్ణం మునిశిశోపశోయుతం తస్థౌ కంచిత్ సకాలం చ మునిరా తేన సత్కృతః ఇతశ్చేతనశ్చ విచరన్ తస్మిన్ మునిపరాశ్రమే.

సంజయం సంచితస్థోతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి ఏత్యాన్యత్య సతతం చింతయా భాస పార్థివ తత్ర విప్రాశ్రమాద్యాశే వైశ్యమేకం దర్శిత స్వపరిష్కరస్తేన కస్వంబో హేతుశ్చాగమనేత్రక సశోకైవ కస్మాత్వం దుర్మలా ఇవ లక్ష్యసే ఇత్యాకర్ణవచస్తస్య ఉపదే ప్రణయోదితం ప్రత్యువాచ సమన్వైష్య

సంస్కృత కిన్ను తేషాం గృహే క్షేమో అక్షేమం కిన్ను సాంప్రతం కథం తే కిన్ను సన్నివృత్తా దుర్వృత్తా కిన్ను మే సుతాయోవాచోరస్వాన్ై పుత్రదారాదిర్ధనైమనుబధ్నాతి మానసం వైశ్యవాచో ఏమేత్యథా ప్రాహ భవానస్మద్గతం వచ నిభరోమిన బధ్నాది మమ నిష్ఠురతాంబన యైస్ సంత్య పితృస్నేహం ధనలుబ్ధై విరాకృత పరిస్వజన హార్దంచో హార్దిలేష్వేమన కిమేతన్నాది జానామి చానంద విమహామతే ప్రవణం చిత్తం విగుణేష్ పిబంధ